ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 11వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే గొప్పవి అన్నారు మదర్ తెరేసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింత వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి.
1: పశుపక్ష్యాదులు క్రిమి కీటకాలు స్థావర జంగముల కంటే మానవ జన్మ సర్వశ్రేష్టమైనది. వావి వరుస మంచి చెడు విచక్షణ జ్ఞానం అనే మంచి గుణాలు మానవునికి ఉన్నాయి. జీవులు అవి చేసుకున్న కర్మలను అనుసరించి 84 లక్షల జన్మలెత్తాలట. 9 లక్షల సార్లు జలచరాలు, 20 లక్షల సార్లు స్థావరాలు, 10 లక్షల సార్లు పక్షులు, 11 లక్షల సార్లు క్రిమి కీటకాలు, 30 లక్షల సార్లు పశువులు, 4 లక్షల సార్లు మానవులుగా జన్మిస్తాడు. ఈ మానవ జన్మలో పూర్వజన్మ సుకృతం వలన భక్తుడుగా జన్మిస్తాడు. సత్కృతి ఫలమో నీకృప ఫలమో దొరికను నీ పద సేవ అని ఒక భక్తుడు అంటాడు. బ్రహ్మాండ భ్రమిత కొన భాగ్యవాన్ జీవు గురుకృష్ణ ప్రసాద పాయ భక్తులతా బీజ్. ఈ అనంత కోటి బ్రహ్మాండాలలో సస్తూ పుడుతూ గురువు దయ వలనను భగవంతుని దయ వలనను భక్తి అనే లతకు బీజం దొరికిందని బెంగాలీ గేయంలో ఒక భక్తుడు అంటాడు. ఆ భక్తి అనే లతను మనం కాపాడుకోవాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇక సంసారే భగదుస్తారే కృపయాపారే పాహిమురారే. అంటే ఎన్నోసార్లు పుట్టడము చావడము ఈ జీవునికి జరుగుతుంది. తల్లి గర్భంలో నరకయాతను అనుభవించడము దాతశక్యము గాని ఈ సంసార సాగరము నుండి నన్ను తరింపజేయు ప్రభు అని ఆదిశంకరాచార్యులు భజగోవింద శ్లోకాలలో చెప్పాడు. గురుసేవ గురువు చెప్పినట్లు విని ఆచరించడము భక్తుల స్నేహము, పూజ ధ్యానము జపం హరినామస్మరణ శ్రవణం భగవద్గీత భారత భాగవత రామాయణాది పురాణాలు ధర్మశాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ భగవంతుని ప్రార్థించాలి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అని ప్రార్థిస్తూ భగవంతుని శరణు పొందాలి. కృష్ణ శతకములో నీవే తల్లివి తండ్రివి, నీవే నాతోడు నీడు, నీవే సుగుడవు, నీవే గురుడవు, దైవము నీవే నా పతియుగతియు.

0: జయము కృష్ణ అని అన్నాడు. ఈ ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మాయను ఎంత గొప్పవాడైనా దాటలేడు. ఈ మాయను దాటాలంటే భగవంతుణ్ణి శరణు పొందాలి. భగవంతుణ్ణి చేరుకోవాలంటే మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించాలి. అప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఇప్పటి నుండే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. బ్రతికి ఉండగానే భగవంతుణ్ణి తెలిస్తేనే మరణ సమయంలో జ్ఞాపకం ఉంటుంది. గృహే తాకు బనే తాకు సదాహరి బోలే డాకు. ఇంట్లో ఉన్నా అరణ్యములో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ శ్రీహరి నామస్మరణ చెయ్యాలి. కృష్ణత్వీయ పద పంకజ పంజరాంత మధ్యైరమే విచదు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత దిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నీ పాదపద్మముల నడి పంజరమందు నా మనస్సనుడు రాజహంస ఇప్పుడే ప్రవేశించుగాక. ప్రాణాలు పోయేటప్పుడు కఫవాత వైద్యాయు రోగాలు కంఠాన్ని క్రమ్ముకొనగా అప్పుడు స్మరించలేను, కాబట్టి ఇప్పుడే నిన్ను స్మరించటకు శక్తి నాకిమ్ము అని ముకుందమాలలో కులశేఖర ఆళ్వారులు చెప్పారు. ఇదే విషయము బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పదుగా మరణ కాలం బందు మరతునేమో ఆవేళ యమదూతల గ్రహం వచ్చి ప్రాణములు తకలించి పట్టునప్పుడు కఫవాత వైద్యమో కప్పగా భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుదు మది ఇవ్వదో నిన్ను నారాయణాయంచు విలుతునో శ్రమ చేత విలువలేను నాటికిప్పుడే సేతు నీ నామమిదుగో చలదు చెవులను వినవయ్య ధైర్యముగను భూషణది కాసు శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నారాయణ, నేను బ్రతికినన్నాను నీ భజన చేస్తాను, తప్పదు. మరణ సమయంలో యమదూతలు వచ్చి ప్రాణాలు తీసుకొని పోతున్నప్పుడు కఫవాత వైద్యములు మొదలగు రోగాలు ఆవరించి కష్టపడుతూ నిన్ను స్మరించగలనో లేనో కాని ఇప్పుడే నిన్ను స్మరిస్తాను అని నృసింహ శతకములో శ్రేష్టప్రకవి చెప్పాడు. కనుక కౌమారే యాచరేద్ధర్మ అంటే చిన్నప్పటి నుండి ఏది ఆచరిస్తామో అదే జీవితాంతం అలవాటయ్యి మరణ సమయంలో జ్ఞాపకం ఉంటుంది. కనుక బ్రతికి ఉన్న రోజుల్లోనే ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆరాధించుదాము. ఆ భగవంతుని అనుగ్రహం ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా జయించగలము.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఏ బ్రహ్మాచారి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.

రైతు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు పసుపు పంటను. పసుపు దుంపజాతి ఉష్ణ మండల పంట. తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నీరు నిల్వని నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన నల్లటి భూములు, ఉదయదిన సూచిక 6 నుండి 7.5 వరకు గల భూములు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయగల రకాలలో ముఖ్యమైనవి దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్ రకం, ప్రతిభ, సేలం, పీటీఎస్ 10 రకాలు. వాటి కాల పరిమితిని అనుసరించి 3 రకాలుగా విభజించడం జరిగింది. వేసవిలో భూమిలో లోతుగా గుళ్లగా దున్నాలి. పసుపు విత్తే సమయం ముఖ్యంగా ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. జూన్ మొదటి వారము మరియు 2వ వారం నాటితే దుంపలు దృఢంగా నాటుకుంటాయి. జూలై చివరి వరకు కానీ ఆగస్టు మాసంలో నాటిన దుంపలు అంత ఆరోగ్యకరంగా ఉండవు. విత్తనానికి పిల్ల దుంపల కంటే తల్లి దుంపలు శ్రేష్టకరం. అధిక దిగుబడి కూడా వస్తుంది. తల్లి దుంపలను కొడవలతో 2గా చీల్చి నాటుకోవాలి. కొమ్ములను విత్తటానికి ఎంచుకున్నట్లయితే 10 నుంచి 15 గ్రాములు ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. ప్రతి కత్తిరింపులో ముక్కలో కనీసం 2 కనుపులు ఉండే విధంగా చూసుకోవాలి. కత్తిరించిన పసుపు దుంపలను లీటర్ నీటికి 3 గ్రాములు,

0: రెడోమిల్ ఎంజెట్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోవస్ చొప్పున కలిపిన ద్రావణంలో 45 నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్ర నాశినితో దుంపలను విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. పసుపును 3 పద్ధతుల్లో నాటుకోవచ్చు. పసుపులో కూడా రకరకాల చీడపిడలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. పసుపులో ముఖ్యంగా దుంప ఈగ. ఈ కీటకం వలన తోటల్లో విపరీతమైన నష్టం కలుగుతుంది. ఈ కీటకం వలన ఆకులపై వరస రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు 10 కిలోల 3G కార్బోప్యూరాన్ గుళికలను చల్లుకోవాలి. అదేవిధంగా లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ డైమిథోయట్ లేక 1 మిల్లీలీటర్ ప్రోపినోఫాస్ పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 5 కిలోల వేపపిండి తోటలో చల్లుకోవాలి. అల్లిక రెక్కల పురుగు. ఇది ఆకుల అడుగు భాగంలో తల్లి పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకు పైభాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయట్ లేదా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తాటాకు మచ్చ తెగులు. ఆకులపై పెద్ద పెద్ద అండాకారపు మచ్చలు పెరిగి 4 నుంచి 15 సెంటీమీటర్లు x 2 నుంచి 3 సెంటీమీటర్ల సైజులో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 1 గ్రామ్ కార్బనిజం ప్లస్ 2.5 గ్రాముల మాంకోజబ్ కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు. ఈ తెగులు వల్ల ఆకులపై మందంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపీ అండాకారంగాను లేక దీర్ఘ చతురస్రాకారంగాను ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 1 గ్రామ్ డయోపానెట్ లేదా 1 గ్రామ్ కార్బనిజం ప్లస్ 2.5 గ్రాముల మాంకోజబ్ కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్ళు తెగులు. ఈ తెగులు వల్ల కాండంపై నీటిలో తడిచిన మచ్చలు ఏర్పడి మెత్తగా మారుతుంది. క్రమేపీ దుంపలు కుళ్లిపోతాయి. తద్వారా ఆకులు కొమ్మలు మాడి ఎండిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోతాయి. దీని నివారణకు ముందుగానే దుంపలను లీటర్ నీటికి 3 గ్రాముల రెడోమిల్ ద్రావణంలో 45 నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేసుకుంటే తోటలో తెగులు లక్షణాలు కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ ఎంజెట్ లేదా 3 గ్రాముల క్యాప్టన్ వంతును కలిపి నేల తడిచేలా మందు మిశ్రమాన్ని మొక్క యొక్క కాండం వద్ద పోయాలి. సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే పసుపులో అధిక దిగుబడి పొందవచ్చు.
1: మీరింతవరకు పసుపును ఆశించే తెగుళ్ల నివారణ గురించి తెలుసుకున్నారు.
2: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీల లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 జీవితానికి ఎన్ని రంగులో శ్రీ ఎస్కే షరీఫ్ గారి కథానిక, 7:30 జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నవీన సాంకేతికతలో కొత్త సేవలు ప్రసంగం, 7:40 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం.

10 గంటలకు 90 వసంతాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గార్ల గాత్రయుగలం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 2:30 పాటల పల్లెకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీకొలిపాక శంకర్రావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరాలు, అనంతరం గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ, అనంతరం జానపద గేయం. 7:40 వికసిత్ భారత్, 8:00 కిన్నెరలహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00 పౌరాణిక నాటకం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 30 సెకండ్లు. 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిర్ణయం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ది ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్దితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలీ గాడియా, మషీనరీ, యహాన్ నగలే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ అప్నే ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం.

0: సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్టం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను పదేళ్లలో దేశానికి ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ద మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
1: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం అందంగా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు

ఆర్డీ విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంచయ కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ పణిరాజలక్ష్మి గాత్రయుగళం పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు.

సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तस्य प्रार्थनां करिष्यति, कुम्भाभिषेकञ्च विधास्यति, अनन्तरं जनसभां च सम्बोधयिष्यति। अस्मिन् अवसरे मुख्यमंत्री भूपेन्द्र पटेलः, उपमुख्यमंत्री हर्ष संघवी, अन्ये नेतारश्च उपस्थिताः भविष्यन्ति। पश्चिमबंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अद्य नबन्ना इत्यत्र स्थिते राज्यसचिवालये मंत्रिमण्डलस्य अध्यक्षतां करिष्यति। पञ्चमन्त्रिणां कृते विभागानां वितरणस्य सम्भावना वर्तते। इमे च शनिवासरे ब्रिगेड परेड ग्राउण्ड इत्यत्र मुख्यमन्त्रिणा सह पदस्य गोपनीयतायाः च शपथग्रहणं कृतवन्तः आसन्। नूतनमन्त्रिमण्डले भाजपादलस्य निर्वाचनप्रणाल्याः विषये चर्चा भविष्यति इत्यपेक्षा वर्तते। आयुष्मानभारतम्, अन्नपूर्णाभण्डारः, राज्यसर्वकारीयकर्मचारिणां कृते सप्तमवेतन आयोगस्य कार्यान्वयनम् इत्यादीनां मुख्यविषयाणाम् उपरि अपि चर्चा भवितुं शक्यते। अस्मिन् अवसरे मण्डल दण्डाधिकारिभिः, पुलिस इति आरक्षि अधीक्षकैः, विभिन्न विभागानां सचिवैः सह प्रशासनिक विधि व्यवस्था विषयाणां समीक्षा भविष्यति। अवधेयं यत् नवनिर्वाचिताः विधेयकाः अपि अस्यां सभायाम् उपस्थिताः भवेयुः। असमराज्यस्य राज्यपालः लक्ष्मणप्रसाद आचार्यः मुख्यमंत्री पदाय निर्वाचितं हिमन्त बिश्व शर्माणं राज्ये नूतन सर्वकारस्य घटनार्थम् आहूतवान्। भाजपा नेतृत्वेन एनडीए इत्यस्य विधायक दलस्य सर्वसम्मत्या नेतृरूपेण निर्वाचितः श्री हिमन्त शर्मा गठबंधन नेतृभिः सह लोकभवने राज्यपालं मिलित्वा औपचारिक रूपेण सर्वकारस्य घटनार्थं प्रतिवेदनं दत्तवान्। राज्यपालः श्वः हिमन्त बिश्वशर्मणे नूतन मन्त्रिपरिषदः सदस्येभ्यश्च पदस्य गोपनीयतायाः च शपथं प्रदास्यति। शपथग्रहणसमारोहः खानापारा इत्यत्र पशुचिकित्सा महाविद्यालयस्य क्रीडाङ्गणे आयोजितं भविष्यति, यस्मिन् प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी, केन्द्रीयगृहमन्त्री अमितशाहः, रक्षामन्त्री राजनाथसिंहः, भाजपाध्यक्षः नितिननवीन इत्यादयः भागं ग्रहीष्यन्ति इत्यपेक्षा वर्तते।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ బి రమేష్.
2: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని భువనగిరిలో డ్రగ్స్ నియంత్రణ, వైద్య బృందాలు, నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదు కాగా తంగడపల్లి, రామన్నపేట ప్రాంతాల్లో 40 డిగ్రీలు మించాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,332 మంది విద్యార్థుల్లో 7,978 మంది ఉత్తీర్ణులై 64.65% ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.47% ఉత్తీర్ణత సాధించగా బాలురు 65.83% మాత్రమే సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. మరోవైపు 10వ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి 98.30% ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా 182 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. అయితే రాష్ట స్థాయిలో జిల్లా ర్యాంకు తగ్గింది. చెరువులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని తుర్కపల్లి రైతులు భువనగిరి గజ్వేల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెరువులు ఎండిపోవడంతో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిర్మాణ పనులు సరైన ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని చౌటుపల్లోని దీవీస్ పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో

0: మాట్లాడుతూ ఆయన మహిళలకు న్యాయం చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఖోఖో, వాలీబాల్, టైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ వంటి 5 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు అవకాశం ఉండగా ఉదయం సాయంత్రం శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా రాష్ట స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తారు. ధాన్యం కొనుగోలల్లో నిర్లక్ష్యం వహించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తేమ శాతం పరిశీలిస్తూ వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మారుమూల గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. 1950 నాటి రాష్టపతి ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందా కృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని అదనపు కలెక్టర్ వెంకరెడ్డి తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అస్సోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह

ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్

ఆకల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జీవితానికి ఎన్ని రంగులో ఎస్కే షరీఫ్ గారి కథానిక వింటారు.
2: శ్వేత ఉత్తరం రాసింది. ఉత్తరం చదువుతుంటే నాలో సంతోషం ఉప్పొంగుతుంది. చిన్నారి శ్వేత పెద్దదైపోయింది. 14 ఏళ్ళు. బాల్యానికి గుడ్ బై చెప్పి యవనంలోకి అడుగు పెడుతూ ఇంకా ప్రపంచం తెలియని ఊహాలోకంలో తేలిపోతూ ఇప్పుడు శ్వేత ఎలాగుందో చూడడానికి బంగారు బొమ్మే. నా పోలికలేమైనా ఉంటాయా? శ్వేతకు తెలుగు నేర్పిస్తున్నానని రాసింది మాలతి. అయినా ఇంత బాగా రాయగలడా? నమ్మలేకపోతున్నాను. ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను. ప్రేమైన బామ్మ, ఈ ఉత్తరం నేను స్వయంగా రాస్తున్నాను. నమ్మకం కలగడం లేదా? ప్రపంచపు 8వ వింతలాగా ఉందా? ఇప్పుడు నేను చాలా ఎదిగాను. నా ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు. మనసు ఎదిగిన ప్రతి వ్యక్తి 8వ వింత అనవచ్చు. కాదు, 1వ వింత. నేను తెలుగు నేర్చుకున్నాను. ఎలా ఎందుకు నేర్చుకున్నానో చెప్తాను. 7 ఏళ్ల కిందట మేము ఒక రిసెప్షన్కి వెళ్ళాము. ప్రమీల ఆంటీ కొడుకు రవీంద్ర పెళ్ళి. రవీంద్ర పెళ్లి కూతురు ఒక తెలుగమ్మాయి, పేరు అనురాధ. పట్టుచీర కట్టి నగలు పెట్టారు. బొగ్గ మీద చుక్క ఎంత బాగుందో. హార్వెస్ట్ రెస్టారెంట్. తెలుగు పద్ధతిలో రంగు ముగ్గులతో పూలమాలలు దీపాలతో అలంకరించారు. భోజనానికి ముందర కూచిపూడి డ్యాన్స్, అది అయ్యాక అనురాధ పాట పాడింది ఈ వసంతాలలో అనే పాట, కళావతి రాగం. ఆ పాట నాకు చాలా నచ్చింది. అమ్మ ఆ పాటకి అర్థం చెప్పింది. తెలుగు చాలా చక్కటి భాష అనిపించింది. అనురాధ పాట విన్నాక నాకు తెలుగు నేర్చుకోవాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. 6 నెలల్లో అక్షరమాల, గుణింతాలు, సంయుక్త అక్షరాలు వచ్చేసాయి. అమ్మ తప్పులు దిద్దుతుంటే 1 ఏడాదిలో రాయటం కూడా వచ్చేసింది. మేము వచ్చే నెలలో ఇండియాకి వస్తున్నాము. నాకు ఒక తెలుగు ఫ్రెండ్ ఉంది. ఇండియా చాలా డర్టీ ప్లేస్, వేడెక్కువ, ఆవకాయ గోంగూర తింటారు, హారబుల్ అని భయపెడుతుంది. ఐ డోంట్ కేర్, మా బామ్మ ఎక్కడుంటే అక్కడికి అరణ్యమైనా మౌంట్ ఎవరెస్ట్ అయినా సరే వెడతాను అన్నాను. నాకు మీ అందరినీ చూడాలని ఉంది. తాతయ్యకి నా నమస్కారాలు. ప్రేమతో, శ్వేత. చక్కగా రాసింది. ప్రసాద్ మాల్తి పిల్లలు వస్తున్నారు. ఈ వయసులో కల్లారా పిల్లల్ని చూసుకోగలగటం కంటే ఆనందం ఏముంది? క్రిందటిసారి వచ్చినప్పుడు శ్వేత ఇంకా చిన్నపిల్ల. ఎన్ని పేచీలు పెట్టింది. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించాలని ఉబలాటపడిన నన్ను ఎన్ని తిప్పలు పెట్టేది. పిలిస్తే పారిపోయేది. 6 ఏళ్ళప్పుడు వచ్చింది సరికొత్త పేచీలు. రైస్ తినను, పిజ్జా బర్గర్ కావాలి అంది. ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అవన్నీ ఇక్కడ దొరకవు. నీకోసం ఆలు కూర పూరి చేసింది బామ్మ. చాలా టేస్టీగా ఉంది చూడు అని మాలతి అంది. పూరి ఆలు? షిట్, ఇక్కడ నాకు బాగాలేదు. స్విమ్మింగ్ లేదు, సైకిల్ లేదు అని శ్వేత అంది. అప్పటికప్పుడు రమేష్ బజార్కు వెళ్ళి సైకిల్ కొని తెచ్చాడు. హోటల్స్కి తీసుకెళ్ళి పాస్ట్రీలు, ఐస్ క్రీమ్లు తినిపించాము. గ్రహచారం చాలక ఒకసారి చీమ కుట్టింది. వాట్ ఏ హారబుల్ ప్లేస్, ఇప్పుడే వెళ్ళిపోదాం అంటూ గొడవ. ఒకరోజు కోతులను ఆడించేవాడు వచ్చాడు. ఆట చూస్తూ పక్కపక్క నవ్వింది. తర్వాత కోతి కావాలని పేచి డాబా మీద నుంచి దూకేస్తానంది. ఒకరోజంతా కాపలా కాసాము. రమేష్ ఊరంతా వెతికి ఒక ర్యాబిట్ని కొని తెచ్చాడు. దానికి క్యారెట్ తినిపిస్తూ కోతిని మర్చిపోయింది. దాని తప్పు లేదు. దాని 2వ ఏట తల్లి దాన్ని వదిలేసింది. 7 ఏళ్ల పిల్ల. జాలి కూడా లేదు. తల్లి వదిలేసిన పిల్లలు ఎలా ఉంటారు? టెర్రరిస్టులు అవుతారు. మాలతి పుణ్యమ అని శ్వేత మామూలు మనిషి అయింది. మంచి పిల్ల కాగలిగింది. ప్రసాద్ అమెరికా వెళుతున్నప్పుడు అనుకున్నానా మమ్మల్ని లక్ష్య పెట్టకుండా అమెరికా అమ్మాయిని చేసుకుంటాడని. ప్రసాద్ అమెరికా వెళ్ళి 2 ఏళ్ళయింది. ఆ ఉత్తరం వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆని చాలా మంచి అమ్మాయి. ఇక్కడ వచ్చాక ఇండియన్, అమెరికన్, నీగ్రో తేడాలు మర్చిపోతాము. మనిషి అంటే మంచి మనసు ఉండటం ముఖ్యం. మీరు తప్పకుండా ఆనీని ఇష్టపడతారు. మమ్మల్ని రమ్మంటారా అని. కోడలంటే మన తర్వాత మన ఇల్లు నిలబెట్టేది. మన అలవాట్లు, ఆచారాలు అమ్మాయికి అర్థమవుతాయా? గౌన్లు, స్కర్ట్లు వేసుకునే ఆ పిల్లని కోడలుగా మన్నించగలనా? ఏడుపు ఆపుకొని తప్పకుండా రమ్మని రాశాం. కన్నవాళ్ళని వదులుకోలేము కదా. పెళ్లికి వచ్చారు ప్రసాద్, యానీ. యానీ నిజంగానే బాగుంది, సౌమ్యంగానూ ఉంది. యానీని పార్లర్కి తీసుకెళ్ళి చీర కట్టి నగలు పెట్టాము. నా కెంపుల నెక్లెస్ ఇచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ అంది కౌగులించుకొని. వెంకాయ కూర, కొబారి పచ్చడి అంటూ సరదాగా నవ్వుకున్నాం. ముగ్గులు వేయటం నేర్చుకుంది. మనసు విశాలమైతే అన్నీ చెరిగిపోతాయి. ఏదో అగాధం అనుకున్నది తేలికగా దాడేసినట్లు అనిపించింది. వాళ్ళ పిల్లయి 2 ఏళ్ళు అవుతుండగా శ్వేత పుట్టింది. ఆ పేరు నేనే చెప్పాను. యానీ ఏమీ అనలేదు. మేము వెళ్లకుండానే అంతా అయిపోయింది. ప్రసాద్, యానీ డివోర్స్ తీసుకున్నారు. పిల్లలకి పాలు పట్టడం, గుడ్డలుతకడం, భర్త, వంట, రొటీన్, ఈ లైఫ్ నాకు బోర్ కొడుతుంది. నేను పిల్లల్ని పెంచలేను అని అంటే, ప్రసాద్ నువ్వు నిజాబ్ వదిలేయి అని అన్నాడు. యానీ, నువ్వు నిజాబ్ వదిలేస్తావా? నువ్వు ఇండియన్ హస్బెండ్వి, నిన్ను సహించడం నా వల్ల కాదు. డైవర్స్ తీసుకుందాం, పిల్లల్ని నువ్వే పెంచుకో అని ఆని అంది. ఇద్దరు ప్రత్యర్థులు తుఫాన్లో తప్పనిసరిగా ఒకే పడవ ఎక్కినట్లు, బతకాలంటే ఒకరికొకరు సహకరించక తప్పదు, విడిపోయారు. ఇండియన్స్ మనం ఏవో విలువలు నమ్మి ఉన్నదాన్నే పట్టుకుని వేలాడతాం. వాళ్ళు ఏవో వెతుక్కుంటూ ఉన్నదాన్ని వదిలేసి కొత్తదాన్ని వెంట పెడతారు. కొన్నాళ్ళు ఇంట్లోనే నానీని పెట్టి, కొన్నాళ్ళు డే కేర్లో ఉంచి ప్రసాద్ శ్వేతని పెంచాడు. పిల్లకి జ్వరంగా ఉన్నా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. కల్చర్ గ్యాప్ దాటడం కష్టం, అసాధ్యం. ద్వేషించక విడిపోక తప్పదు అనుకునేదాన్ని. రమేష్కి పెళ్లి నిశ్చయమైంది. ప్రసాద్ శ్వేతని తీసుకుని వచ్చాడు. శ్వేతని మా దగ్గర ఉంచు, మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పాం. ఇప్పుడు చేసుకోను అన్నాడు. మా అన్నయ్య కూతురు మాలతి, నేను ప్రసాద్ని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పింది. రెండో పెళ్లివాడు అయితే ఏమిటి, ఎంతమందికి అఫైర్స్ ఉండటం లేదు, నేను బేబీని పెంచగలను అంది. ప్రసాద్ మాలతిని పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్లాడు. జీవితాలు ఎట్లా మలుపు తిరుగుతాయో. 3 ఏళ్ల తర్వాత మాలతికి కొడుకు పుట్టాడు. ఆ 3 ఏళ్లలో శ్వేత మాలతిని అమ్మా అని పిలవటం నేర్చుకుంది. యానీ వెళ్ళిపోయిందన్న బాధ మర్చిపోయాను. యానీ మీద కోపం రాలేదు. నాలో నాకే ఒక జిజ్ఞాస యానీ అంతర్యం గురించి. నేను ఇండియన్ని గనుక కుటుంబం ఆనందం ఆలోచించి సమాధాన పడ్డాను. యానీ అమెరికన్, తమ ఇష్టాలు అంబిషన్స్ తనకు ముఖ్యం. భారతీయులకున్న విషయాల దృష్టి, విశ్వశ్రేయోభిలాష ఇంకెవరికీ లేవు. నేను ఆనాడు సమాధాన పడ్డట్టే ఈనాడు మా కుటుంబం ఇంత ఆనందంగా ఉన్నాము. శ్వేత వాళ్ళు ఇండియాకి వచ్చారు, అందరి కోసం గిఫ్ట్లు తెచ్చారు. ఆ 4 రోజులు పెళ్లివారి ఇల్లులా ఒకటే సందడి. శ్వేత బంగారు బొమ్మలా ఉంది. నీలికల్లు, ఎర్ర జుట్టు, స్కర్టు, జీన్స్, ఫ్రాక్ ఏది వేసుకున్నా అందంగా ఉంటుంది. తెలుగు రాయటం, చదవటం నేర్చుకున్నందుకు అభినందించారు. అమర చిత్రకథ, పంచతంత్ర చదివేసింది. ఇప్పుడు నవల చదువుతోందట. ఒకరోజు నా నవల తీసి చూస్తుంది. బామ్మ రాసిందా, ఇప్పుడు కూడా రాస్తున్నావా అని అడిగింది. అది ఒకటే రాయటం ఎప్పుడో మానేశాను అన్నాను. ఇప్పుడెందుకు రాయటం లేదు అని అడిగింది. అది ఒక పెద్ద కథ అన్నాను. ఆ కథకి నేను విలన్ని అన్నారు మా ఆయన నవ్వుతూ. మీ బామ్మ నాకు దుష్టుడు, రాక్షసుడు అనే బిరుదులు ఇచ్చింది అన్నారు మళ్ళీ. చెప్పు బామ్మ అంది శ్వేత. చెప్పాను. సుమారు 40 ఏళ్ల కిందట స్త్రీకి ఇల్లే ప్రపంచం. నేను కవిత్వం రాస్తుండేదాన్ని, కథలు రాయాలని ఉండేది. ఒకసారి ఆయన చూశారు. ఎందుకు ఈ పిచ్చిరాతలు, పనులు చేసుకోక ఎందుకు ఈ కవిత్వాలు, వెళ్ళు గుండెలు గుట్టు, వంట ఇలా తగలాడింది, పొయ్యి మీద పడేసి కథ రాస్తున్నావా అని చెప్పేవారు. భరించాను, రహస్యంగా రాసేదాన్ని. ఒక కథ పత్రికలో పడింది. ఒకరోజు కథ పోస్ట్ చేసి వచ్చాను. ఆయన వచ్చారు. నువ్వే వెళ్ళావా, ఈవేళ పోస్ట్ ఆఫీస్ అంటావు, రేపు కోర్టుకు వెళ్తావు విడాకులు కావాలని. చెంప చెల్లుమన్న సప్పుడు. కొట్టారా, నిజంగా కొట్టారా, నన్ను కొట్టారా? మర్నాడే మా నాన్నగారు వచ్చారు. వెళ్ళిపోయాను, ఇంకా రాను అనుకున్నాను. అప్పుడు ప్రసాద్ పుట్టాడు. 3 నెలలకు వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వస్తావు అని అడిగారు. నాకు అవమానం జరగదని నమ్మకం కలిగినప్పుడు వస్తాను అన్నాను. నా నవలకి బహుమతి వచ్చింది. ప్రసాద్కి టైఫాయిడ్, నాన్న అని పలవరించేవాడు. అప్పుడు 4 మదనం. పిల్లలకి తండ్రి కావాలి, పెళ్లి ప్రమాణం పాటించాలి, వెళ్ళటం అవమానం కాదు ధర్మం అనుకున్నాను. వెళ్లే ముందు ఆయన ఒక బౌండ్ బుక్ ఇచ్చాడు. పేజీల నిండా క్షమించు క్షమించు అని 100,000 సార్లు రాసి ఉంది. కరిగిపోయాను, వెళ్ళిపోయాను. ఆయన మారిపోయారు, అంతా మా అత్తగారి చలువ. అయితే తాతయ్య విలన్ నుంచి హీరోగా మారిపోయారు, మరి ఆ తర్వాత నువ్వెందుకు రాయలేదు అంది శ్వేత. తాతయ్య కథలు రాయి అనేవారు, కానీ నేను మళ్ళీ రాయలేకపోయాను. ఎందుకో నాకే తెలియదు. సృజనాత్మకత లక్షణం చచ్చిపోయిందేమో. ఇంటి పనులు, పిల్లలకి చదువు, మహిళా సమాజం సేవ, అది నాకు తృప్తినిచ్చేది. శ్వేత నా చేతులు పట్టుకుంది. నీ పెద్ద కథ ఇంకా పూర్తి కాలేదు బామ్మ, నువ్వు మళ్ళీ కథలు రాయాలి, నువ్వు రాయగలవు అంది. వాళ్ళు వెళ్ళిపోయాక కొన్నాళ్ళకి ప్రసాద్ ఫోన్ చేశాడు. అమ్మా, యానీ చచ్చిపోయింది, షీఈజ్ డెడ్. యానీ మళ్ళీ పెళ్లి చేసుకుంది, కొడుకు పుట్టాడు, భర్త యాక్సిడెంట్లో పోయాడు, కొడుకుని హాస్టల్లో వేసింది, వాడు దొంగతనం.

0: నాలు డ్రగ్స్. 12 ఏళ్ళకి ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. ఏమని ఇవ్వను అంది. వాడు పిస్టల్తో కాల్చాడు. అయ్యో, శ్వేతకు తెలిసింది ఒక రోజు మూడీగా ఉంది. తర్వాత నా చేయి పట్టుకుని, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ ఉమెన్ అంది. ఆ పిల్లపాముని మన ఇంటికి తీసుకురావద్దు అంది. కానీ ప్రసాద్ వాడికి తక్కువ శిక్ష పడేలాగా చూడమని జువెనైల్ కోర్టుకి అప్పీల్ చేశాడు. శ్వేత అడిగింది, నిజమైన ఫెమినిజం ఏమిటి బామ్మ? నేను ఆలోచించాను, నన్ను కొట్టినా కథలు రాయొద్దన్నా భరించాను. ఎందుకు? పిల్లల కోసం, కుటుంబం కోసం. అది బానిసత్వం కాదు, బాధ్యత. యానీకి స్వేచ్ఛ కావాలి. భర్త, పిల్లలు, బోరు వదిలేసింది. చివరికి ఏమైంది? తన కన్న కొడుకు కాల్చి చంపాడు. మాలతి స్వేచ్ఛను వదులుకుందా? లేదు, రెండో పెళ్లివాడిని చేసుకుంది. పరాయి పిల్లని కన్న కూతురులా పెంచింది. ఉద్యోగం చేస్తుంది. అది బానిసత్వం కాదు, ప్రేమ. నేను చేమని కాదు, నాది తల్లి మనసు. ప్రపంచాన్ని పాలించే తల్లి మనసు. తన సంతానాన్ని పెంచే బాధ్యత స్త్రీది. అందుకే నేను స్వేచ్ఛని సమర్థించలేకపోయాను. పిల్లల్ని కనటమే కాదు, సక్రమంగా పెంచాల్సిన బాధ్యత స్త్రీది. బాధ్యత బానిసత్వం కాదు. స్త్రీకి స్వతంత్రం ఉండాలి తగిన భర్తని పొందటానికి. కానీ అంతకంటే ముఖ్యమైన బాధ్యత ఉంది, పిల్లల్ని ప్రేమతో పెంచడం. తల్లి ప్రేమలో పెరగని పిల్లలు ఆర్ద్రత ఎరగని రాక్షసులు అవుతారు. తల్లి ప్రేమలో పెరిగిన పిల్లలు సత్వ సంపన్నులు అవుతారు. ఈనాటి స్త్రీ పురుషుడితో పోటీపడి సుఖం, ధనం, అధికారం వెంట పరుగు పెడుతుంది. మగవాడిని మించాలని స్త్రీ సహజమైన కరుణని, ప్రేమని చంపేసుకుంటుంది. ఈనాటి ప్రపంచంలో హింస పెరగటానికి కారణం మగవాడి ఐశ్వర్యకాంక్ష, అధికార దాహం. స్త్రీ కూడా పురుషుణ్ణి అనుకరిస్తే ఈ ప్రపంచాన్ని ఎవరు రక్షిస్తారు? స్త్రీ అన్నిటికీ మూలశక్తి. ఆడని మగని కూడా స్త్రీ తన గర్భంలో మోసి కంటుంది. కనటమే కాదు, ప్రేమతో పెంచుతుంది, రక్షిస్తుంది. అదే మాతృప్రేమ. మగవాడు తేనెటీగ, కనటానికి పనికి వస్తాడు. కండబలంతో పరిశ్రమ చేయగలడు. ఆడదాని గుండెలో ఉండే అమృతపు పొంగు వాడికేది? తరతరాల సంస్కారంతో ఇప్పుడు బాధ్యత నేర్చుకుంటున్నాడు. ఈనాటి సంస్కారంతో స్త్రీ తన బాధ్యత మర్చిపోతుంది. ఆనాటి స్త్రీ పరిధి ఇల్లు, ఈనాటి స్త్రీ పరిధి ప్రపంచం. ఆనాటి గృహిణి తన సంతానాన్ని సత్ప్రవర్తులుగా తీర్చిదిద్దినట్లు ఈనాటి స్త్రీ ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేయాలి. ఆధునిక స్త్రీ ఇష్టం లేని దుష్టుడైన భర్తని తిరస్కరించినట్లు సమర్థురాలు, శక్తిమంతురాలు అయిన స్త్రీ దోపిడీని, హింసని పెంచే ప్రభుత్వాన్ని పడగొట్టాలి. శ్వేత, వింటున్నావా? ఈ బామ్మ ఆత్మఘోష. నువ్వు ఈ సందేశాన్ని ప్రపంచానికి అందించాలి. ఇంత హింస విజృంభిస్తున్నా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఇంత ఆనందం, అందం మిగిలే ఉన్నాయంటే మంచి తల్లిదండ్రులే కారణం. ఈ జీవితానికి ఎన్ని రంగులో? త్యాగం అనే రంగు, స్వేచ్ఛ అనే రంగు, బాధ్యత అనే రంగు, ప్రేమ అనే రంగు. కానీ అన్నిటికన్నా గొప్ప రంగు తల్లి ప్రేమ. అది లేకపోతే ప్రపంచం ఉండదు. అందుకే బామ్మ అంది, నేను చీమని కాదు, ప్రపంచాన్ని పాలించే తల్లి మనసు నాది.
1: మీరింతవరకు జీవితానికి ఎన్ని రంగులో ఎస్కే షరీఫ్ గారి కథానిక విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నవీన సాంకేతికతలో కొత్త సేవలు ప్రసంగం వింటారు.
3: నేడు జాతీయ సాంకేతిక దినోత్సవం. నానాటికి అందివస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా మంచితో పాటు కొంత చెడు కూడా కనిపిస్తోంది. మానవ నిత్య జీవన కార్యకలాపాల్లో సౌలభ్యం పెరగడం, ప్రజల్లో మానసిక రుగ్మతలు, హింసాత్మక ప్రవృత్తి అధికం కావడం తదితరాలు ప్రధానమైన నష్టాలు. 25 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఆపరేషన్ శక్తి పేరిట భారత్ నిర్వహించిన అణుపరీక్షలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అవి విజయవంతం కావడంతో అణుశక్తి సంపన్న దేశాల జాబితాలో ఇండియా స్థానం సంపాదించుకున్నట్లయింది. అయితే స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి ప్రకటించారు. గత 2.5 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్ర సాంకేతిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తత్ఫలితంగా సమాజం, తీరుతెన్నులు, ప్రజల జీవన విధానం ఎంతగానో మార్పులకు లోనయ్యాయి. విద్య, వైద్యం, రవాణా, సమాచార మార్పిడి, అంతరిక్ష పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ విభాగంలో సాంకేతిక మార్పులు ప్రపంచం రూపురేఖల్ని

చెరవేగంగా మార్చివేశాయి. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత సమాజం కొత్తగా నిత్య నూతనంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సాంకేతిక మార్పులే. ప్రస్తుతం మనుషుల నిత్య జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారిపోయింది. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధతో పనిచేసే గృహోపకరణాలు లేకుండా రోజు గడవదు. ఉత్పత్తి, సేవా రంగాల్లోనూ నూతన సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలు ఎంతో వేగవంతం అవుతున్నాయి. గతంలో ఊహకే అందని ఎన్నో వస్తువులు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తోంది. ఆన్లైన్ శిక్షణ సర్వసాధారణం అవుతోంది. అడ్మిషన్లు, బోధన, పరీక్షల నిర్వహణలో కంప్యూటర్ల పాత్ర పెరిగింది. చిటికలో ఎక్స్రే తీసి దాన్ని డాక్టరు తన సెల్ఫోన్లోనే చూసి జబ్బు ఏమిటనేది నిర్ధారించే సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం మనమున్నాం. సాంకేతిక మార్పులు ఇంతటితో ఆగిపోలేదు. మలిదశ విప్లవం ఇప్పుడే ప్రారంభమైంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, డ్రోన్లు, ముఖాన్ని గుర్తించే యాప్లు, గూగుల్ మ్యాప్స్ తదితరాలు మనం ఇంతకు ముందెన్నడూ ఊహించని మార్పులను తీసుకురాబోతున్నాయి. మారిన అంతర్జాతీయ రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో దిగుమతుల కోసం చైనాపై అధికంగా ఆధారపడకూడదని అమెరికా, ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. డ్రాగన్కు ప్రత్యామ్నాయంగా వియత్నాం, ఇండోనేషియాతో పాటు భారత్ వైపు ఆయా దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు చూస్తున్నాయి. ఇప్పటికే ఏటా దాదాపు 15,000 కోట్ల డాలర్ల సాఫ్ట్వేర్, 2,500 కోట్ల డాలర్ల ఔషధాలను ఇండియా ఎగుమతి చేస్తోంది. ఇక ఎలక్ట్రానిక్ రక్షణ రంగ తయారీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎగుమతులను పెంచుకునే అవకాశం ఉంది. యుఎస్కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజమైన యాపిల్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుంచి పాక్షికంగా మన దేశానికి మళ్లిస్తోంది. ఇక బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్ వంటి అగ్రగామి ఏరోస్పేస్ సంస్థలు స్థానిక కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడే తయారీ కార్యకలాపాలు చేపడుతున్నాయి. క్షిపణులు, రాడర్లు, ఇతర ఆయుధ నిఘా పరికరాలు ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇవన్నీ నూతన సాంకేతిక పరిజ్ఞాన ఫలాలే. ఇకపై దీన్ని మరింత ప్రభావితంగా కొనసాగించడానికి ఇండియా కృషి చేయాలి. సాంకేతిక పరిశోధనల అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించాలి. పరిమితులను నిర్దేశించుకొని నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మంచితో పాటు చెడు ఉంది. మనుషులు ప్రతి చిన్న పనికి టెక్నాలజీపై ఆధారపడి మెదడుకు, శరీరానికి పనిచెప్పడం మానేస్తున్నారు. దానివల్ల శారీరక, మానసిక రుగ్మతులు పెరుగుతున్నాయి. ఇక డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్, డేటా మైనింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేస్తున్న తరుణంలో సైబర్ నేరాలు, మోసాలు అధికమవుతున్నాయి. పొరుగు దేశాల నుంచి సైబర్ దాడులు, హ్యాకింగ్తో ఇండియా రక్షణ, బ్యాంకింగ్ వ్యవస్థలకు ముప్పు పొంచి ఉంది. యూకే, అమెరికాతో పాటు భారత్లోనూ సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిపై దేశీయంగా ప్రజల్లో చాలామందికి సరైన అవగాహన ఉండడం లేదు. మరోవైపు సోషల్ మీడియాను వినియోగించుకొని తప్పుడు ప్రచారాలు చేపట్టడం, ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయడం ఎంతగానో పెరిగింది. దానివల్ల సరికొత్త వివాదాలు తలెత్తి సమాజంలో శాంతి, సామరస్యం దెబ్బతింటున్నాయి. మితిమీరిన టెక్నాలజీ వినియోగం వైద్య రంగంలో కొత్త సమస్యలకు తావిస్తోంది. వ్యాధి నిర్ధారణలో, శస్త్రచికిత్సలో పూర్తిగా టెక్నాలజీ ఆధారపడటం వల్ల కొన్నిసార్లు తప్పులు చోటు చేసుకొని రోగులు నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానంపై అమితంగా ఆధారపడటం వల్ల ఎదురవుతున్న సమస్యలే. మానవాళి జీవనాన్ని సులభతరం చేయడానికి నూతన సాంకేతిక జ్ఞానాన్ని ఆవిష్కరించడం, అందిపుచ్చుకోవడం తప్పనిసరి. అయితే దాని వినియోగంలో తగిన పరిమితులను నిర్దేశించుకొని విచేషణంతో ముందుకు సాగడం అత్యావశ్యకం. ఇప్పుడే మెరుగైన భారతావని ఆవిష్కరణ సాధ్యమవుతుంది. డిజిటల్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ ఫలితాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం ఎంతగానో మారింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, వెంటనే నగదు చెల్లింపులు జరపచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ,

0: వర్చువల్ రియాలిటీ వల్ల మీడియా, వినోద, గేమింగ్ రంగాల్లో కొత్తదనం చోటు చేసుకుంటోంది. 5G సాంకేతికతతో సరికొత్త సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇండియా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. ఇప్పటికే సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న భారత్ ఉత్పత్తి విభాగాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా వెలుగొందుతోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేయడం ద్వారా ఆ స్థానాన్ని భారత్ దక్కించుకునే రోజు ఎంతో దూరంలో లేదు.
1: మీరు ఇంతవరకు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నవీన సాంకేతికతలో కొత్త సేవలు ప్రసంగం విన్నారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

ఏ నగరాల గురించి మనకు తెలుసు, కానీ సరస్సు అడుగున ఓ నగరం ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు కదండి. కానీ ఇస్సిక్కుల్ సరస్సు కింద ఓ నగరం ఉంది, అదేంటో చూద్దామా. కిర్గిస్తాన్లో ఇస్సిక్కుల్ ఉప్పునీటి సరస్సు ఉంది. ప్రపంచంలో ఎన్నో చెరువులు ఉండగా దీని గురించే మనము ఎందుకు మాట్లాడుకోవలసి వస్తుందంటే, ఈ చెరువు కింద ఓ పురాతన నగరము దాగి ఉంది. 15వ శతాబ్దంలో సంభవించిన భారీ భూకంపము టోరు ఐగిర్ అనే నగరాన్ని నాశనం చేసింది. ఆ తరువాత కాలంలో సంభవించిన మార్పులతో అక్కడ ఏర్పడిన ఉప్పునీటి సరస్సు ఆ నగరాన్ని మింగివేసింది. అయితే పశ్చిమాసియా దేశాల్లో మధ్యయుగ నివాస ప్రదేశాల గురించి అధ్యయనం చేస్తున్నటువంటి రష్యా పరిశోధకుల బృందము అంతర్ధానమైన సిల్క్ రూట్ ఆనవాళ్లను వెలికిదీయడంతో పాటు 13-14వ శతాబ్దాల నాటి నెక్రోపోలిస్ సైట్ల పరిశోధన మొదలుపెట్టింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ మ్యాక్సిమ్ మెన్షికోవ్ ఆధ్వర్యంలోని పరిశోధనా బృందము ఇస్సిక్కుల్ సరస్సు కింద దాగి ఉన్న టోర్ ఐగిర్ నగరాన్ని గుర్తించటం జరిగింది. క్రీస్తు పూర్వము 1వ శతాబ్దంలో వర్తక వాణిజ్యం కోసము సిల్క్ రూట్లో ఏర్పడిన నగరాల్లో టోర్ ఐగిర్ నగరము కూడా ఒకటి. చైనా నుంచి పశ్చిమ దేశాలకు ప్రయాణించే వర్తకులకు ఇది మజిలీ నగరంగా ఉండేది. ఈ నగరం యొక్క ఆనవాళ్లను గుర్తించేందుకు సరస్సు అడుగుకు వెళ్లిన పరిశోధకులకు ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, టర్కీ రాజవంశీయుల ఇస్లామిక్ పాలన ఆనవాళ్లు, ఇస్లాం సాంప్రదాయ సమాధులు కనిపించాయి. ధాన్యాన్ని పిండి చేయడానికి ఉపయోగించే తిరగలి వంటి సాధనాలు, చెక్క రాతి దూలాలతో నిర్మించిన భవనాలు, సిరామిక్ కళాఖండాలు కూడా వారి కంటా పడ్డాయి. అక్కడ ఓ మసీదు, స్నానాలశాల, ఇస్లామిక్ విశ్వవిద్యాలయంతో పాటు చక్కటి ఎక్స్టీరియర్తో ఓ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా కనిపించింది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్ షూటింగ్ ప్రక్రియల ద్వారా నీటి అడుగున ఉన్న నగరం గురించి అండర్ వాటర్ ఆర్కియాలజిస్టులు ప్రపంచానికి తెలియచేశారు. ఫోటోలను పరిశీలించిన తరువాత నాటి భవన నిర్మాణంలో కాల్చిన ఇటుకలను ఉపయోగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఇటుకలతో పోల్చినట్లయితే నాటి ఇటుకల పరిమాణంలో చాలా పెద్దవి. ఒక్క మాటలో చెప్పాలంటే టోర్ ఐగిర్ నగరము క్రీస్తు పూర్వము 1300 నుండి 3300 ఏళ్ల మధ్య విరాజిల్లిన సింధు నాగరికతను గుర్తుచేస్తుంది. విన్నారు కదా, ప్రకృతి విపత్తుల్లో కాలగర్భంలో కలిసిపోయిన నగరాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కిర్గిస్తాన్లోని ఇస్సిక్కుల్ సరస్సు అడుగున ఉన్న టోల్ ఐగిర్ నగరము. మనం అరుదుగా చూస్తూ ఉంటాం రోడ్డు కృంగిపోవడం, ఇంకా కొన్ని చోట్ల భూమి కృంగిపోవడం. కానీ ఒక సిటీ మొత్తం కృంగిపోవడం అంటే సామాన్యమైన విషయము కాదండి. కానీ ఇది నిజం. ఉత్తర అమెరికా ఖండంలోని మెక్సికో రాజధాని మెక్సికో సిటీ క్రమంగా భూమిలోకి కృంగిపోతుంది. ప్రతి ఏటా 10 అంగుళాల చొప్పున కృంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కృంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా మెక్సికో సిటీని గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఈ సిటీ విస్తీర్ణము 7800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారుగా 2.2 కోట్ల జనాభా నివసిస్తుంది. మెక్సికన్ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్ బెడ్పై నిర్మితమై ఉన్నాయి. ఈ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. ఆ కాలువల్ని పూడ్చి

0: చేసి రహదారుల్ని నిర్మించారు. భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగము, పట్టణాభివృద్ధి చర్యల కారణంగా భూగర్భ జల వనరులు గణనీయంగా తగ్గిపోయాయి. 1573లో నిర్మాణం ప్రారంభమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ వంటి అనేక స్మారక చిహ్నాలు, పురాతన భవనాలు స్పష్టంగా ఒకవైపుకు వంగి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జల వనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మెక్సికో సిటీ వేగంగా కృంగిపోవడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిణామాన్ని అంతరిక్షం నుంచి కూడా గుర్తించవచ్చు. పరిస్థితి తీవ్రతను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాసా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారము మెక్సికో సిటీలో కొన్ని ప్రాంతాలు నెలకు సగటున 0.78 అంగుళాల చొప్పున కృంగిపోతున్నాయి. ఎయిర్పోర్టుతో పాటు కొన్ని ప్రధాన కట్టడాలు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. కృంగుబాటు రేటు ఏడాదికి కనీసము 9.5 అంగుళాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో 100 ఏళ్లలో ఈ నగరము 39 అడుగుల మేర కృంగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మెక్సికో సిటీపై నాసా 2025 అక్టోబర్ నుండి 2026 జనవరి వరకు అధ్యయనం చేసింది. దీనికోసము శక్తివంతమైన నిసార్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది. విన్నారు కదా, నీటి పరివాహక ప్రాంతాలను నివాస భవనాల నిర్మాణానికి ఉపయోగిస్తే ఎప్పటికైనా ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.
1: ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలన్నా, యూట్యూబ్ వీడియోలు ప్లే చేయాలన్నా, లేదా వాట్సాప్లో మెసేజ్ పంపాలన్నా ప్రతిదానికి డేటా ఉండాల్సిందే. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, ఏ వైరు లేకుండా గాలిలో ఈ సమాచారం అంతా మన ఫోన్లోకి ఎలా వస్తుంది? అసలు అమెరికాలో అప్లోడ్ చేసిన వీడియో మన ఊర్లో ఉన్న ఫోన్లో ఎలా ప్లే అవుతుందని, దీని వెనుక శాటిలైట్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం వేరే ఉంది. మనం వాడుతున్న ఇంటర్నెట్లో 99% డేటా గాలిలో కాకుండా సముద్రం అడుగున ప్రయాణిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. ఆ గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ఇంటర్నెట్ అంటే వైర్లెస్ అని భ్రమపడతాం, కానీ దాదాపు 99% ఇంటర్నెట్ ఫిజికల్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. వీటిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటారు. ఈ కేబుల్స్ భూమి లోపలే కాకుండా దేశాల మధ్య

మనం ఇంటర్నెట్ అంటే వైర్లెస్ అని భ్రమపడతాం, కానీ దాదాపు 99% ఇంటర్నెట్ ఫిజికల్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. వీటిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటారు. ఈ కేబుల్స్ భూమి లోపలే కాకుండా దేశాల మధ్య సముద్రాల అడుగున వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఇవి డేటాను కాంతి వేగంతో మోసుకెళ్తాయి. మీరు విదేశాల్లో హోస్ట్ చేసిన ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ డేటా సముద్రపు అడుగున ఉన్న ఈ సబ్మెరైన్ కేబుల్స్ ద్వారానే ఈ దేశానికి చేరుతుంది. ఒకసారి డేటా ఫైబర్ కేబుల్స్ ద్వారా మీ దేశానికి లేదా నగరానికి చేరుకున్నాక అది మీకు అత్యంత సమీపంలో ఉన్న మొబైల్ టవర్కు చేరుతుంది. ఆధునిక టవర్లు నేరుగా ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల డేటా ఏమాత్రం ఆలస్యం కాకుండా హైస్పీడ్తో డెలివరీ అవుతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మొబైల్ టవర్ ఆ డేటాను రేడియో తరంగాలుగా మారుస్తుంది. మీ ఫోన్ ఆ తరంగాలను రిసీవ్ చేసుకుని తిరిగి టెక్స్ట్, ఇమేజ్ లేదా వీడియో రూపంలోకి మారుస్తుంది. కేవలం టవర్ నుండి మీ ఫోన్ వరకు మాత్రమే ఇంటర్నెట్ వైర్లెస్గా వస్తుంది. మనం ఇంట్లో వాడే వైఫై కూడా ఒక కేబుల్ ద్వారానే పనిచేస్తుంది. మీ ఇంటి రూటర్ వరకు ఇంటర్నెట్ అనేది బ్రాడ్బ్యాండ్ లేదా ఫైబర్ కేబుల్ ద్వారా వస్తుంది. ఆ రూటర్ మాత్రమే వైర్ ద్వారా వచ్చిన సిగ్నల్ను రేడియో తరంగాలుగా మార్చి ఒక గది లేదా ఇల్లు వంటి పరిమిత ప్రాంతంలో వైర్లెస్ కనెక్షన్ ఇస్తుంది. అందుకే కేబుల్ కట్ అయితే వైఫై ఉన్నా ఇంటర్నెట్ రాదు. అంతేకాదు, ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనం వాడే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మీద ఆధారపడి ఉంటుంది. 4G, 5G ఇంకా రాబోయే 6G టెక్నాలజీలు వేరువేరు ఫ్రీక్వెన్సీలను వాడుతాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే డేటా అంత వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే 4G కంటే 5G వీడియోలు త్వరగా డౌన్లోడ్ అవుతాయి. మనం గాలిలో వస్తుందనుకున్న ఇంటర్నెట్ వెనుక సముద్రాల అడుగున విస్తరించిన లక్షల కిలోమీటర్ల కేబుల్స్ కష్టం ఉంది. సాంకేతికత ఎంత పెరిగినా ఫిజికల్ కనెక్టివిటీనే ఇంటర్నెట్కు వెన్నెముక అని చెప్పక తప్పదు. కూలర్ లేదా ఏసీ వినియోగం సర్వసాధారణం. వీటి పని విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కూలర్లో నీళ్లు పోస్తే అవి తగ్గిపోతుంటాయి. అదే సమయంలో ఏసీలో నీరు పోయకపోయినా బయటకు నీళ్లు వస్తుంటాయి. ఇంతకీ దీని వెనకాల ఉన్న అసలు కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? కూలర్ పని విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఇది నీటి ఆవిరి సూత్రంపై పనిచేస్తుంది. కూలర్లో ఉన్న ప్యాడ్స్ ఎప్పుడూ తడిగా ఉండేలా నీటిని పంపిస్తారు. ఫ్యాన్ గాలిని పీల్చుకుని ఆ తడి ప్యాడ్స్ మీదుగా గదిలోకి పంపుతుంది. ఈ సమయంలో నీరు ఆవిరైపోతుంది. ఆ ఆవిరి గాలిని చల్లగా మార్చుతుంది. అంటే నీరు గాలిలో కలిసిపోవడం వల్ల గాలి చల్లగా మారుతుంది. అందుకే కూలర్ దగ్గర గాలి తడితడిగా అనిపిస్తుంది. మరి కూలర్లో పోసిన నీళ్లు ఎక్కడికో లీక్ అవుతున్నాయేమో అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ అసలు విషయం అది కాదు. కూలర్లో ఉన్న నీరు గాలి ద్వారా ఆవిరైపోతుంది. ఆ ఆవిరి గదిలోకి వెళ్తుంది. అంటే మనం పోసిన నీళ్లు కనిపించకుండా పోవడం కాదు, అవి గాలిలో భాగమైపోతాయి. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఈ ఆవిరి ప్రక్రియ ఇంకా వేగంగా జరుగుతుంది. అందుకే వేడి రోజుల్లో కూలర్లో నీళ్లు త్వరగా అయిపోతాయి. ఏసీ పని విధానం కూలర్ కంటే భిన్నంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గాను ఉంటుంది. ఇది గ్యాస్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఏసీ గదిలోని వేడిని తీసుకుని బయటకు పంపిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన గ్యాస్ సర్క్యులేట్ అవుతూ గాలిని చల్లబరుస్తుంది. ఇది నీటిని ఉపయోగించి గాలి చల్లబరచడం కాదు, గదిలోని వేడి గాలిని చల్లగా మార్చడం ద్వారా కంఫర్ట్ ఇస్తుంది. ఏసీ నుంచి నీళ్లు రావడం చాలా సహజం. గదిలో గాలి లోపల తేమ ఉంటుంది. ఏసీ ఆ గాలిని పీల్చుకుని చల్లబరుస్తుంది. ఈ ప్రక్రియలో గాలిలో ఉన్న తేమ చల్లబడినప్పుడు నీటి బిందువులుగా మారుతోంది. ఈ నీరు ఏసీ లోపల చేరి తర్వాత డ్రైన్ పైప్ ద్వారా బయటకు వస్తుంది. అంటే ఏసీ నుంచి వచ్చే నీరు మనం పోసినది కాదు, గాలిలో ఉన్న తేమ నుంచి తయారైంది. మొత్తంగా కూలర్లో నీళ్లు గాలిలో కలిసిపోతాయి, అందుకే అవి తగ్గిపోతాయి. ఏసీ మాత్రం గాలిలోని తేమను నీటిగా మార్చి బయటకు పంపుతుంది. అందుకే ఏసీ నుంచి నీళ్లు వస్తాయి. ఈ చిన్న తేడా తెలుసుకుంటే మనకు ఈ రెండు పరికరాల పని విధానం చాలా క్లియర్గా అర్థమవుతుంది.

0: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కాన్పూర్లోని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. మొత్తం 162 పోస్టులు భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 162 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఐటీ కన్సల్టెంట్, లీడ్ ఏఐ ఎక్స్పర్ట్, యుఐ యుఎక్స్ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీటెక్, బీఈ, ప్లాస్టిక్, టెక్స్టైల్, సివిల్, ఐటీ, సిఎస్ తదితర విభాగాల్లో పాస్ అయి ఉండాలి. ఎంఈడి, ఎంసీఏ, డిప్లొమా ఇన్ స్పెషలైజ్డ్ డిగ్రీలు, బీపీఓ, బీఏఎస్ఎల్పి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పోస్టును బట్టి 10 సంవత్సరాల వరకు అనుభవం అవసరం ఉంటుంది. క్లినికల్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఏప్రిల్ 2026 నాటికి పోస్టును బట్టి 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుంచి 180,000 రూపాయల జీతం అందుకుంటారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://alimco.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తును పంపించుకోవచ్చు. మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ 13 మే 2026. మరొక ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరో

0: చోప్రా వివిధ క్రీడలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రెగ్యులర్ ప్రాతిపదికన క్లరికల్ కేడర్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రీడల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి: క్రికెట్లో 9, కబడ్డీలో 11, టేబుల్ టెన్నిస్లో 2, ఫుట్బాల్లో 8 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలలో దేశానికి లేదా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి, లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్, ఖేలో ఇండియా గేమ్స్లో పతకాలు సాధించి ఉండాలి. అభ్యర్థి ప్రస్తుతం యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్గా చేస్తూ ఉండాలి. వీరికి నెలకు 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల జీతం శ్రేణి, దీంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వబడతాయి. అభ్యర్థుల వయసు 1 April 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్ ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://bankofindia.bank.in https://bankofindia.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 12 May 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా వినండి బంగారు గాజులు చిత్రం నుంచి. ఘంటసాల సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధర్మచక్రం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన పాటను వినిపించమంటున్నారు. కొత్తగూడెం సైనిక్పూర్ కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, సర్వయ్య, రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, ఇంకా వీరి స్నేహ బృందం, వీరందరి కోసం ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 7989705.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన్ మొటిమల
6: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీం ఉన్నీసా, షరీఫ్ ఖాన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వంశీ చిత్రం నుంచి. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాటను వినిపించమంటున్నారు. భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి కేటీ వెంకటేశ్వర్లు, కృష్ణ, చైతన్య, ముత్తు ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొండవీటి సింహం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకి వేటూరి సాహిత్యం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి బలే తమ్ముడు చిత్రం నుంచి మహమ్మద్ రఫీ సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: అంటే తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను.
1: శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, నిర్దోషి చిత్రం నుంచి సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాబర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆది దంపతులు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు. అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి,

శ్రోతలు కిన్నెరల హరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమించు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, సుధాకర్, లలిత, రామ్మూర్తి, స్వరూప.

0: కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు కిన్నెరలహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కిన్నెరలహరి కార్యక్రమంలో చివరిగా వినండి భీష్మ చిత్రం నుంచి జమునారాణి పాడిన పాటకి ఆరుద్ర సాహిత్యం అందించగా రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాసిబ్బస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి, కుమారస్వామి ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 9:30 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దొమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్రాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: సాథియో, ఆజ్ భారత్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పర్ చల్ రహా హై, సాథ్ హీ ఆజ్ కా భారత్ ఆధునిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భీ బనా రహా హై. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కే నిర్మాణ కే పీచే భీ యహీ లక్ష్య హై. యే ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కొరిడోర్ వికసిత్ కర్నే కే భారత సర్కార్ కే రాష్ట్రీయ అభియాన్ కా హిస్సా హై. యే ఏక్ ప్రకార్ సే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ బన్నే జా రహా హై. యహాన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోగా, బెహతరీన్ పవర్ సప్లై హోగీ, అడ్వాన్స్ ఐసిటీ నెట్వర్క్ హోగా, యానీ దునియా భర్ కే నివేశకో కే లియే యహాన్ హర్ వో సువిధా హోగీ జో ఇండస్ట్రీ కే లియే ఉనే జరూరీ హై. ఇన్ సువిధాఓ కే నిర్మాణ కే లియే భారత సర్కార్ కే హజారో కరోడ్ రూపే లగేంగే ఔర్ తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజగార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలి గాడియా మషీనరీ, యహాన్ లగ్నే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. సాథియో, అతీత మే జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, తబ్ హమారే వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో

0: తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవమన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 ట్రిలియన్ వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
1: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే హమారా పహలా దేశ్ బాద్ మే జనతా తీసరా దల్ జిస్ దిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీనే వికసిత్ భారత్ గోషన్ పత్ర నికాలా ఉసీ దిన్ హమ్ లోగ్ యే తయ్ కియే వికసిత్ భారత్ కే సాథ్ జోడ్నే కే లియే హమ్ తెలంగాణ రైజింగ్ 2047 హమ్ ఏక్ పాలసీ డాక్యుమెంట్ నికాలా. ఉస్ పాలసీ డాక్యుమెంట్ మే హమ్ లోగ్ యే కహా ఆగే తెలంగాణ ఇస్ దేశ్ మే నెంబర్ 1 రాజ్య బనానే కే లియే ఏక్ మెగా కాకతీయా మెగా టెక్స్టైల్ పార్క్ జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ రైల్వే లైన్ అవి జితనే భీ ఆజ్ వికాస్ హోతే జా రహా హై యే వికాస్ కార్యక్రమమే దేశ్ కా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాజనీతి చునావ్ హోగే 5 రాజ్యో మే చునావ్ ఖతమ్ హోతే హీ దేశ్ కో ఆగే తేజీ గతి సే దేశ్ కో ఆగే చలానే కే లియే ఆజ్ తెలంగాణ మే హాజిర్ హువా హై. ఆజ్ తెలంగాణ రాజ్యనే 3% సే కమ్ జనతా హై ఇస్ దేశ్ మే మగర్ హమ్ లోగ్ 5% ఇస్ దేశ్ కా జీడీపీ జోడ్తే జా రహా హై. ఆగే హమారా హమారా సోచ్ హై జిస్ దిన్ మోదీ జీ $30 ట్రిలియన్ జో సప్నా దేఖ్ రహే ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. లోగ్ ఉమీద్ రకా హై 2034 $1 ట్రిలియన్ ఎకానమీ అగర్ తెలంగాణ రీచ్ హోగే తో 2047 తక్ హమ్ లోగ్ $3 ట్రిలియన్ ఎకానమీ ఆసానీ సే హమ్ పహుంచ్ జాయేంగే ఆప్కే సాథ్ మిల్కర్ యే రాజ్య నే కామ్ కర్నే వాలే ధన్యవాద్ ప్రధానమంత్రి జీ.
0: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్ లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ
0: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు

0: రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
1: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య, సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నటి కార్యక్రమంలో చిందు యక్షగానం, దాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు.

0: ఆడపాలా, నా పేరు దుర్వాస మాముని అంటారు. ఇప్పుడు నేను రమ్మనాట్యం చూడడానికి స్వర్గానికి బయలుదేరుచున్నాను. ఇప్పుడే వెళుచున్నాను, ఆ ఇంద్రకులు కుటుంబకు వెళుచున్నాను. దేవేంద్ర
1: మహనీయ,
0: చల్లగావరి దిలుము దేవేంద్ర, నీ వద్ద రంభా ఊర్వశులు ఉన్నారట, వారి నాట్యము చూడాలని నీ కోరికతో వచ్చి ఉన్నాను.
1: పెద్దలు యతీశ్వరులు మా సమక్షమునకు రావడము మాకు ఎంతో పావనమై తోచను. మీరను ప్రకారముగా మీ ఆదేశానుసారంగా నేనిప్పుడే రంభా ఊర్వశులను పిలిపించదను.
0: చిత్తం

0: నా పేరు రంభ అంటారు. మా పట్టణం స్వర్గాపురి పట్టణము. ఇక దేవేంద్రుని వద్ద నాట్య నైపుణ్యములు చేసుకుంటూ ఉంటాను.
1: అప్సరసలారా.
0: స్వామి,
1: ఈ దినమున ఒక కోరికగా కలిగి మన వద్దకి యతీశ్వరుడు వచ్చినారు.
0: స్వామి.

0: శిష్యుల దగ్గరికి వెళ్ళి నా నాటి నైపుణ్యములు చేసి అతన్ని మెప్పించి
1: తక్షణమే వెళ్ళు. అచ్చట తపోనిష్ఠులై ఉన్నారు, వారి సన్నిధానములకు వెళ్లి మహా కోపాగ్నుడైనటువంటి దూర్వాస మహామునిందుడు అధిక కోపాగ్నుడు, ఆయన ముందు ఎగ్గు చేయకూడదు, అతి జాగ్రత్తగా వెళ్ళి
0: చిత్తమ స్వామి వెళ్ళి వస్తాను. ఓ

0: స్వామి. ఏమి ఇంత నాట్య నైపుణ్యములు చేసిన పలకరాయును కదా, ఏమి ఎడ్డివాడ, గుడ్డివాడ, బూగవాడ, చెమిటివాడ.
1: మౌనీశ్వరాడకాను ఏమే నన్ను చూసి గేలి చేశావు, ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను. చూడము
0: స్వామి,
1: పగలు వేళ తురంగమై రాత్రి వేళ శ్రీవై చరించుదువుగాక.

0: చేశానను తెలిసి తెలియక. దోషమును చేసి తినే కాని నా పాపమునకు పరిహారం.
1: మాట్లాడు.

0: నీకు ఇచ్చిన శాపం మరలా తిరిగి ఇవ్వమంటున్నావు. ఇదిగో మూడు వజ్రము సగం మూడు నాడు నీ శాపం విమోచనమవుతాది. అంతవరదాకా ఒక మానవుని చేతిలో జీవించుదువుగాక. రాత్రి వేళ స్త్రీ అవుదువు, పగలు వేళ హయమై చరించుదువుగా.
1: దైవమా ఏమి చేయదు.

0: ఈ డాంగయ్యపురి పట్టణమును పరిపాలించినటువంటి డాంగయ్య మహారాజును మన పాలకులారా మన వింతలు చూచి వచ్చిదిరా. ఎలా ఉంది అక్కడ వింతలు ఎలా ఉన్నారు?
1: ఎట్లా ఉన్నాయండి మహారాజా? అక్కడ ఒక అశ్వం ఉంది మహారాజా.
0: అశ్వం ఉన్నాదా? సరే త్వరగా నేనే వెళ్ళాను. ఎంత బాగున్నాది ఈ అశ్వము.

ఏమి యువతి ఎలనాగ ఇంత వరందాక అశ్వముగా ఉండి రాత్రివేళ కాగానే స్త్రీరూపముగా ఉన్నది ఎవరో తెలుసుకునేదనగాక కొవ్వాలి.

0: ఏమియా ముఖవర్జస్సు, ఎన్నడు చూడని లావణ్యం, ప్రారం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరీ.
1: అలానా కువల్లా.

0: వచ్చిన వాడు దూరముగా వెళ్ళము.
1: ఆహా, ఏమి నీ దూరముగా వెళ్ళవలయునా? సదా శిరో

0: స్వామి, నేను ఎవరనుకుంటున్నావయ్యా? నేను స్వర్గాపురి పట్టణములో నుండి రంభను. ఇక్కడ దుర్వాసుని శాపము చేత పగల తురంగమై రాత్రి వేళ స్త్రీనే చరించుచున్నాను. కానా నేను నీ చేత చిక్కేతానను కాదు. నన్ను చేపట్టినా నీకు హాని కలుగుతాది, నా మాట విని వెళ్ళిపోమ్ము.
1: నాకు ఎన్ని హాని కలిగినా ఎంతటి కష్టములు వచ్చిండు గాని నిన్ను విడవజాలను. సఖి, నా పట్టపురానికి తీసుకుని వెళ్ళేదా రమ్ము.
0: అయినను నాకు అభయం ఇచ్చిన, ఎరులకు చూయించిన నాకు అభయం ఇచ్చిన నీ విరమిటి వస్తాను.
1: ఏమి అభయము కావాలయ్యను?
0: నన్ను ఎరులకు చూయించినని అభయము కావాలి.
1: అభయము కావాలయ్యనా?
0: అవును.
1: అటువలే నీకు తప్పకుండా ఇదిగో అభయమిస్తున్నాను. పరావారికి చూపించకుండా నిన్ను నే చూసుకునేదంగాక.
0: పద వెళ్ళాం పదండి.
2: నారాయణ నమో నారాయణ.

0: ఇంకా చాలా దివసం పలుకుచున్నది, కాని ఇక నేను కలహంబు ఎక్కడ నేడు ప్రాప్తమయ్యేదో చూసుకునేదాక. బాగు బాగు, స్వర్గాపురి పట్టణం ఉండు రంభ. ఆనాడు దుర్వాసన శాపంపు చేత ఇక మానవుడైన ఆ డాంగ్నేయుని వద్ద ఉన్నది. ఇక్కడికి నేను డాంగ్నేయ మహారాజు వద్దకి వెళ్ళదా? నారాయణ, ఓం నారాయణ.
1: హిందువులకి ప్రణామములు ఆచరించు.

0: నా మదిలో గల కోరిక కలిగి నీ వద్దకి వచ్చాను.
1: ఏమి కోరిక కలిగినది?
0: నీ వద్ద హయంబు గలదని, అట్టి హయమ్మును చూడాలని బుద్ధి జనించి వచ్చాను.
1: మునీంద్రమా, మీరెరుంగని శృంగారమైనటువంటి అశ్వము నా వద్ద కలదా? అది ఇన్నను పరావారికి చూపరానటువంటి అశ్వము.
0: నాకు చూపవా? ఇదిగో ఇప్పుడు నీకు శాపమునిస్తాను.
1: మునీంద్రమా, ఆపుడి. ఇక మీ యొక్క శాపము ఇచ్చినా నేనేమైతానో తెలియదు. ఇదిగో చూడండి, ఇట్టి పంచరంగులు కలిగినటువంటి ఈ శృంగారమైనటువంటి అశ్వము బాగున్నాదా?
0: చాలా బాగుంది. సంతతమా.

0: నీ వద్దనే ఉంచుకును. నేను వెళ్ళి వచ్చేదా నారాయణ నమో నారాయణ.
1: లోకములో తిరుగునటువంటి మీరు అయినా నా వద్ద ఉన్నదని మీరు కూడా ఎవరికి చెప్పకూడదు.
0: నారాయణ, ఈ నారదుడు అబద్ధమాడేవాడు కాదు, నిజము చెప్పేవాడు కాదు. ఇక వెళ్ళి వస్తాను. నారాయణ, ఇంటి వార్త ఎవరికి చెప్పాలి? ఇప్పుడు

0: కృష్ణ బృందామా వందనములు స్వామి వందనములు.
1: చెల్ల కావర్దిల్లము నారదా, అతి త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: నా మనమున ఒక బుద్ధి జనించి ఉన్నది.
1: ఏమి ఆ కోరిక?
0: డాంగ్నేయపురి పట్టణము పరిపాలించు డాంగ్నేయ మహారాజు వద్ద ఒక చక్కటి అశ్వంబు కలదు.
1: అలాగే
0: అశ్వములు తెప్పించు.
1: ఓ నారదా, నారదాని

0: చిన్నావో అట్టి హయమును నేను తప్పనిసరిగా తెప్పిస్తాను నీకు. ఇదిగో ద్వారక, ఆ యొక్క డాంగయ్యపురి పట్టు పరిపాలించుట ఆంగయ్యకు ఉత్తరము రాస్తున్నా.
1: ఎవరయ్యా మీరు? ఎవరు?
2: నేను ప్రధాని.
1: ఎక్కడి నుండి వచ్చి తిరి?
2: ద్వారకా
1: నగరం నుండి వచ్చి తిరా?
2: అర్థం ఉన్నదాట, శ్రీకృష్ణుడు పంపమని చెప్పాడు, లేఖ రాశాడు.
1: అలానా?
0: అవును స్వామి.
1: చీమి, దైవము ఎంత సంఘటన చేశాను.

0: వెంకట, నా వద్ద అష్టము ఉన్నదని ఆ కృష్ణునికి ఎలా తెలియవచ్చును? ఎవరు చెప్పవచ్చును? దైవము నేనేమి చేయదును. నేను పంపకపోయినా నేను మానవుడనేమి, ఆ హరికి నేను ఏమి ఎదురాడగలను? అయినా నేను పరావారికి చూపనని రంభకు అభయంబిచ్చితిని నేనేమి చేయువాడను?
1: ఏమి, ఎన్నడు తాను ఈ మహారాజు చక్కగా కిలకిలా నవ్వుతూ ఉండేవాడు. ఈ దినమును చిన్నబోయి ఉన్నాడు.

0: రాజుని.
1: స్వామి,
0: ద్వారకాపురమున ఉండబడిన కృష్ణుడు నిన్ను పంపమని నాకు లేఖ వ్రాసి ఉండెను. అట్టి లేఖను నేను ఏమని అందును?
1: అలానా స్వామి, నీవు మరలా ఆ కృష్ణవరం దామునికి తిరుగు లేఖ వ్రాయండి.
0: అటువలనే వ్రాసిదని గాక. ప్రధాని,
2: స్వామి,
0: ఇప్పుడే నీవు త్వరగా ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణునికి పరమ భక్తుడను నేను. అష్టము ఉన్నది నిశ్చయమే, కాని ఇది పరావారికి చూపరాట అని ఇది విన్నవించాయి.
2: చిత్తము స్వామి. ద్వారపాల, త్వరితముగా వచ్చావు కరణమేమి?
0: అయ్యా, పంపనని చెప్పినాడు, చూపనన్నాడు.
2: నాకు ప్రతి ఉత్తరము రాచాడా?

0: రెండో యమం వరకు నా చేతి చక్రము చేత నీ శిరస్సు ఖండన చేయకుండా నేను కృష్ణాపరం దామునయ్యక.
1: ఓయి దాండియ మహారాజా.
2: ఎవరని?
1: నీవు కృష్ణునకు ఆ హయమును పంపనందులకు రేపు రెండో యమం వరకు నీ శిరస్సు తన చేతి చక్రము చేత ఖండన చేస్తానని శపథము చేశాడు శ్రీకృష్ణుడు.
0: ఆకాశవాణివి.
1: అవును.
0: అయినా ఇక నా బ్రతుకు ఎలా? నేను ఏమి చేయువాడను?
1: నీ ప్రాణము కాపాడుతాము, ఎక్కడికైనా వెళ్ళము.
0: స్వామి, ఆ త్వరకాపురం మేము శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటావు? ఇక నేను అడవిలో వెళ్ళుతూ నా యొక్క జీవనాధారము గడుపుకునేదనుగాక. దయచూడరా.

0: గోవర్ధన పునరీక పురుషోత్తమ.
1: నారాయణ నమో నారాయణ. ఎవరయ్యా నీవు? ఎవరెవరు
0: అయ్యా? నేను డాంగేయ మహారాజునయ్యా.
1: నీకు బాధ ఎందులోకి వచ్చాది? ఎటు వెళుచున్నావు?
0: నీవా

0: అయ్యా, నా వద్ద అష్టము ఉన్నదని ఆ శ్రీకృష్ణునికి ఎవరు చెప్పారు?
1: ఏమన్నాడు?
0: నన్ను రేపు రెండో యామమ్మ వరకు తమ చేతి చక్రము చేత చంపడానికి ప్రయత్నించాడు ఆకాశవాణి చెప్పగా అడవిలో పడి వచ్చుచున్నాను.
1: నారాయణ, దీనికి ఒక చక్కటి ఉపాయమును కలదు.
0: ఏమి?
1: దైతావనములోన పాండవులున్నారు, అక్కడికి వెళ్లి వారి పాదములు భయపడినా నీ ప్రాణభీతి పోతాది.
0: అయ్యా,
1: ఎవరయ్యా నీవు? ఎవరు?
0: మహనీయులు మీరి పెద్దలు అర్జున పాల్కున పాతా కిరీటి. ఇక నన్ను రక్షించేవాడవు నీవు.
1: ఎందుకు రక్షించాలి నిన్ను?
0: అయ్యా, ఆ ద్వారకాపురం వేలో శ్రీకృష్ణుడు నా వద్ద ఒక అశ్వము ఉండెను, అతి అశ్వము పంపమని లేఖ వ్రాసినాడు. ఇది పరావారికి పంపనని నేను మరల లేఖ వ్రాసినందులకు నన్ను రేపు రెండు యామం వరకు తమ చేతి చక్రము చేత
1: మాకే యుద్ధము పెట్టిస్తున్నావా? మా భావంటే ఎవరికున్నావు? మాకు ఆత్మబంధమైన మా భావతో మేము యుద్ధము చేస్తామని రక్షించే వారము కాదు. ఎక్కడైనా వెళ్ళి నీ ప్రాణం
0: బతికించారాయణ. అయ్యో నారద,
1: ఏంటి?
0: పాండవుల సన్నిధానమునకు వెళ్ళితే పాండవులు నన్ను రక్షించలేకపోయినా మరి ఎచ్చడనైన మార్గము చూపుడిదేవ.
1: ఇప్పుడు ఈ యొక్క ఆలోచన కలదు. ద్వారకాపురి పట్టణము నుంచి సుభద్రాదేవి దైతావనం వెలుచున్నది. ఆ సుభద్రాదేవి వద్దకి వెళ్ళి పాదములు పైన పడి అభయము తీసుకున్నాము.

0: చలి, నా పేరు సుభద్ర అంటారు, నా భర్తల్ని పేరు అర్జునుడు. నేను ఇప్పుడు మా తల్లిగారి భవనము నుండి దైత్యవనంలో పాండవులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను.
1: అమ్మా తల్లి సుభద్రాదేవి, రక్షించు తల్లి.
0: ఎవరయ్యా నువ్వు? అటస్సుగా వచ్చి నా పాదములు మొక్కుచున్నావు.
1: నాకు అభయం ఇచ్చిన తర్వాత నీకు చెప్పేదను, నన్ను రక్షించు తల్లి.
0: నీవు ఎవరు వెనక? మా బావ ధర్మరాజు పాదముల సాక్షి, నీకు ఏం కావాలో చెప్పు.
1: ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిన చేసినాడు, అందులకి ఈ సన్నిధానములకు వచ్చి.
0: ఎంత పని చేశావయ్యా డాంగయ్య, మా అన్నయ్య తోటి మాకు వైరం కల్పించావా?
1: అవును తల్లి.
0: సరే నువ్వు వెళ్ళు, నేను కాపాడుతాను.
1: అటువలనే
0: మనోహరా, మీకు ఇదే వందనములు.
1: ఏమి

0: స్వామి. మా అన్నయ్య శ్రీకృష్ణునితో ఆయనకు వైరము కలిగాది.
1: ఏమి, ఎందులకు వైరములు కలిగాను? నాతో విన్నవించుమి.
0: నేను డాంగ్నేయునికి అభయం ఇచ్చాను.
1: ఎంతటి వారమే, మేమే పురుషులమే తప్పించుకున్నాము. ఆడదానమేమి, నీవు వారికి అభయం ఇచ్చినావా మూర్ఖమతి?
0: అవును.
1: ఏమి, ఇక నేను సహించేవాణ్ణి కాను.
0: సరే, నీవు సమరమ్ముకు వెళ్ళకపోయినా నేనే వెళతాను మా అన్నపైకి.
1: ఎక్కడికి వెళతావు?
0: మా అన్నయ్య దగ్గరికి వెళతాను.
1: చాలు, నీ ఊరుకొమ్మి, నేనే వెళ్ళి వారిని ప్రశ్నలాడు. కృష్ణ, మాధవ,
2: అర్జున,
1: వందనములు మీకు. నేది
2: వందనమా? ఏమయ్యా, నాకు తెలిసినా కూడా తెలియటం నటిస్తున్నావా అర్జున?
3: నారాయణ, ఇప్పటికి కృష్ణార్జునులు సమరానికి దిగుచున్నారు. ఇప్పుడు నేను కృష్ణుని వద్దకి వెళ్లి తన చెల్లెలు సుభద్రాదేవి వస్తున్నాదని చెప్తాను. కృష్ణ,
2: నారద,
3: మీ చెల్లెలే అయిన సుభద్రాదేవి ఆ డాంగ్నేయునికి అభయమిచ్చి కాపాడాది. అర్జునుడు నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. మీ చెల్లెలను రాయబారిగా తోలుతున్నారు.
2: కౌరవులు పాండవులు ఏకమయ్యి నా పైకి యుద్ధానికి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా కానీ నేను చూస్తాను.
1: కృష్ణ, మాధవ, గోవింద, మీకిదే ప్రణామములు ఆచరించువాడను.
2: అర్జున, వెళ్ళమయ్యా, వెళ్ళు.

0: నాతో శబ్దము చేసిన తెలిసి కూడా ఆ నీ రక్షించావు ఆ డాంగ్యుని, ఇది నీకు న్యాయమా అర్జున?
1: శరణన్న వారిని కాపాడకపోవడము ఇది ధర్మము కాదంటారా?
0: నాతో యుద్ధము చేసి జయించి వారిని కాపాడవయ్యా.
1: గోపాలన్న.

0: నాతో యుద్ధమునకు సంసిద్ధం వచ్చు,
1: వచ్చున్నది
0: నా యొక్క కృష్ణంద్రుడారా, చాలించండి మీ సమరమును చాలించండి.
1: ఏమి నీ నాటకము నారద?
0: ఇది నారదా నాటకము ఎట్టులా అనగా, ఒకనొక సమయమున దుర్వాస మహాముని రంభ నాట్యము చూడాలని స్వర్గాపురి పట్టణము వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తదంతరమున ఆ రంభ దుర్వాసను చూసి ఎగ్గు చేసిన అతడు శాపమున సగాడు. ఏమని పగలు తరంగమై రాత్రి వేళ సీదవుదుగా కాని శాపమిచ్చాడు. ఆ రంభ ఖేదించుతూ ఆ దుర్వాసుని పాదములు పోయి పడినా తిరుగు శాపము ఏమని నసగాడు. మూడు వజ్రముల సగము మూడు నాడు రంభశాపము విమోచనమవుతాది, నువ్వు స్వర్గాపురి పట్టణం వస్తావని చెప్పి పలికాడు. అంతవరదాకా మానవుని చింతలో ఉంటావు, డాంగ్నీయ మహారాజు చింత ఉన్నారు.
1: మరి ఇప్పుడు మూడు వజ్రముల సగము విమోచనమయ్యాదా?
0: మూడు వజ్రముల సగము ఎలా కూడాదంటే, భీముడు వజ్ర శరీరుడు, కృష్ణుడు వజ్ర శరీరుడు, అంజనేయుని అన్మత్కేతనము వజ్ర శరీరుడు, దుర్యోధనుడు సగవజ్ర శరీరుడు. ఇప్పుడు మూడు వజ్రముల సగం మూడాది, రంభ శాపము విమోచనమవుతున్నది, రంభ స్వర్గాపురి పట్టణం వెళుతున్నది.
1: ఇప్పుడు రంభ శాపము విమోచనమయ్యాది, స్వర్గమునకు వెళ్ళినాది.
0: మా ఇరువురకు ఏమీ బాధ లేదు.
1: ఎందుకు కలుగుతున్నావు? నా వంక

0: మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు డాంగ్యోపాఖ్యానము కథ చిందు యక్షగానాన్ని వినిపించారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు.
2: ఇంకా వింటున్నారు బాలు ఎప్పుడు వద్దాం రావులే కొన్ని అక్క.

మీరు విన్న పాట విమానం చిత్రం నుంచి. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కొదమసింహం చిత్రం నుంచి మనో చిత్ర పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ ఉదయం 10:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో పాల్గొనే సోమనాథ్ అమృత్ పర్వ్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిస్సమ్మ చిత్రం నుంచి వసుంధరదాస్ పాడిన పాట.

మీరు విన్న పాట డాన్ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట. ఇప్పుడు వినండి మనం చిత్రం నుంచి మాస్టర్ భరత్ బృందం పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత్ పర్వ్ దేవాలయ

0: addressing the gathering at the Somnath Amrit Mahotsav 2026 at the Somnath Temple at Prabhaspatan in Gujarat, the Prime Minister said that the Somnath Temple is the symbol of India's national respect and it has withstood the travails of time. It has withstood the tyranny of Mahmud of Ghaznavi and Alauddin Khilji and many other tyrants. The Prime Minister paid tributes to Lakulisha and Soma Sarma and others, kings and commoners who defended the Somnath Temple and also rebuilt them over 1,000 years. He paid special tributes to Sardar Vallabhbhai Patel and to Dr. Rajendra Prasad. The Prime Minister said that the government is committed towards keeping up our heritage and our culture, and he also said that the government is committed towards Vikas Bhi and Virasat Bhi. The Prime Minister also mentioned that today is the anniversary of Operation Shakti, that is on the 11th of May in 1998, India tested nuclear weapons for the second time under the leadership of Atal Bihari Vajpayee. And as we come to the end of this special broadcast, we conclude with this mantra, Om Namah Shambhavaya Cha Mano Bhavaya Cha Namah Shankaraya Cha Mayaskaraya Cha Namah Shivaya Cha Shivtaraya Cha Har Har Mahadev.
1: आज सोमनाथ मंदिर प्रांगण में सोमनाथ अमृत महोत्सव का आयोजन किया गया. माननीय प्रधानमंत्री इस आयोजन में शामिल हुए. सोमनाथ भारत की अजय सभ्यता का प्रतीक है, ये कहा गया. सोमनाथ भारत की शाश्वत ज्योति है. माननीय प्रधानमंत्री जी ने जनसमूह को संबोधित किया और कहा कि दुनिया की कोई भी ताकत भारत को झुका नहीं सकती है. माननीय प्रधानमंत्री जी ने शिव शक्ति पॉइंट का उल्लेख किया, ऑपरेशन शक्ति का उल्लेख किया, महान विभूतियों का स्मरण करते हुए उन्हें नमन किया और साथ ही प्रकृति पूजन परंपरा का भी उल्लेख करते हुए हर भारतीय को प्रेरित किया कि अपनी आध्यात्मिक चेतना को हमेशा ऊर्ध्वगामी रखें और जो हमारे आस्था के स्थल हैं उनके प्रति समर्पण बनाए रखें और इस तरह से राष्ट्र सेवा में लीन रहें. ये विशेष प्रसारण आप आकाशवाणी के माध्यम से सुन रहे थे. विशेष प्रसारण प्रस्तुतकर्ता प्रमोद कुमार वत्स के साथ, स्टूडियो में हमारे साथी हमारे विशेषज्ञ डॉक्टर आशुतोष शर्मा के साथ और एस वाई खान के साथ, अपने को कमेंटेटर कौशिक रॉय के साथ मैं नीलम मलकानिया इस विशेष आयोजन की आप सभी को बधाई और शुभकामनाएं देते हुए अब आप सभी से अनुमति लेती हूं. नमस्कार.
2: सोमनाथ अमृत महोत्सव का सजीव विवरण सुन रहे थे. विवरण दे रहे थे नीलम मलकानिया और कौशिक राय. ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया.
3: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత పర్వ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. శ్రోతలు గమనించగలరు, ఈరోజు 12:30 ప్రసారం కావలసిన జాతీయ స్థాయి తెలుగులో వార్తలు 3 ప్రసారమవుతాయి. అదేవిధంగా 1:10 ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు 3:10 ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడు సినీ భక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కానుక శ్రీమతి భారతీ కృష్ణ గారి కథానిక వింటారు.
1: ధనుర్మాసం ప్రారంభమైందన్నట్టుగా వాకిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడిపోతున్నాయి. గాదులన్నీ కొత్త ధాన్యాల రాసులతో నిండుగా ఉన్నాయి. పూల వ్యాపారులు బుట్టలతో చావంతి పూలు ఇంటింటికి తెచ్చి అమ్ముకుంటున్నారు. ఆవు పేడతో కళ్లాపు చల్లిన ముంగిట్లో తీర్చిన ముగ్గులపై అలంకరించిన గొబ్బెమ్మలు పచ్చని చామంతుల రేకులు పడి మరింత శోభను చేకూర్చుతున్నాయి. హరిదాసుల పాటలతో వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. పెరట్లో పాదులన్నీ మంచుతో తడిసిపోతున్నాయి. పిల్లలంతా భోగిపిడకల దండలు గుచ్చుతూ భోగిమంటలో వెయ్యాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సంబరమంతా రామనాథం గారింట్లోకి వచ్చేసింది. పండగ కోసమని కొడుకులు హరి, గిరి, కోడళ్లు సంగీత, శ్రావణి, మనవలు, కొత్తగా పెళ్లైన కూతురు శారద రాకతో ఇల్లంతా సందడిగా ఉంది. రామనాథం గారి భార్య శాంత రోజుకో నిలవపిండి వంట చేస్తూ డబ్బాలన్నీ నింపేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి పెరట్లో బావి దగ్గర ఉన్న నీళ్లపొయ్యి వెలిగించి డేగిసా నిండా వేడినీళ్లు సిద్ధం చేసిన తర్వాత వంట మొదలుపెట్టి ఎవరికేది ఇష్టమో అడిగి మరీ కడుపు నింపేస్తోంది. రామనాథం గారు పిల్లలందరికీ కొత్త బట్టలు కొని దర్జీ అప్పారావుని ఇంటికి పిలిచి మనవలందరికీ కొలతలు కులిపించి మరీ బట్టలు కుట్టిస్తున్నారు. ఆ కాలంలో దొరికే రేగుపళ్ళు, తేగలు కొని తెచ్చి ఎలా తినాలో దగ్గరుండి మరీ పిల్లలతో వాటిని తినిపిస్తున్నారు. పండగ రోజులని చక్కగా లంగా ఓణీలతో, పొడవాటి పూలజడలతో, రోజుకో ఇంట్లో గొబ్బిళ్ల పేరంటాలతో కన్యపిల్లలందరూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆ పిల్లలందరిలోనూ అందమైనది, చురుకైనది శారద. శారదకు భర్త వాసుకి ఇది కొత్త పండగ. కొత్తల్లుడు వస్తున్నాడని రామనాథం గారు ఎంతో హడావిడిగా ఉన్నారు. టీచర్గా చేసి రిటైర్ అయిన రామనాథం గారిది మధ్యతరగతి కుటుంబమే అయినా ఏ లోటు లేకుండా పిల్లల బాధ్యతలన్నీ పూర్తి చేశారు. అల్లుడు వాసుకి పండగ కానుక ఇవ్వాలేమో అని శాంత అనడంతో ఏమివ్వాలా అనే ఆలోచన ఆయనలో మొదలైంది. అల్లుడు మనసులో ఏమైనా కోరిక ఉందేమోనని శారదని అడిగితే, మా ఆయన ఏమీ అనుకోవడం లేదు కానీ మా అత్తగారు మాత్రం స్కూటర్ ఇస్తే బావుంటుందనుకుంటున్నారు నాన్న అంది. అల్లుళ్లకు కానుకలంటూ ఈ ఆచారాలు మధ్యతరగతి కుటుంబాలను కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. చక్కని మర్యాదలు, కొత్త బట్టలు పెట్టి పంపే ఉద్దేశంలో ఉన్న ఆయనకు నెత్తిన పిడుగుబడ్డట్టయింది. కొడుకులతో ఈ విషయం చెప్తే పిల్లల ఫీజులకు, ఇంటి అద్దెలకే మా జీతాలు సరిపోవడం లేదు, కావాలంటే 10,000 ఇవ్వగలమని చెప్పేశారు. ఇంతవరకు ఎవరికి అప్పు ఇవ్వడం కాని, అప్పు చేయడం కాని తెలియక శాంత సహాయంతో ఎంతో పొదుపుగా సంసారాన్ని నడిపిస్తున్నారాయన. పిల్లలు తండ్రి మాట జవదాటకపోవడమన్నది ఆ ఇంట ఒక వరమనే చెప్పాలి. తండ్రంటే ఎంత గౌరవమో, తల్లి చేతి వంటంటే చిన్న పిల్లలైపోయి ఈనాటికి శాంత కొంగు పట్టుకుని తిరుగుతుంటారు. ఆడపిల్ల శారదంటే అందరికీ ఎంతో ముద్దు. మొన్ననే పెళ్లయింది కదా, తర్వాత వీలు చూసుకుని నాన్నగారు స్కూటర్ కొనిస్తారని బావగారితో చెప్పవే అంటున్న అన్నగారి మాటకు జవాబుగా, అమ్మో నాకింకా ఆ ఇల్లు, వాతావరణం అలవాటవలేదు, నాకు భయం బాబు అనేసింది శారద. చిన్న కోడలి శ్రావణి కొంచెం అభ్యుదయ భావాలు కల తెలివైన పిల్ల. ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపిస్తూ ఆ సమస్యను దాటించేస్తుంది. అసలు ఈ పెళ్లిళ్లలో జరిగే తంతులకయ్యే ఖర్చు, క్యాటరింగ్ పేరుతో వృధా అవుతున్న భోజనాలు, సంప్రదాయాలను పక్కన పెట్టి మధ్యలో చోటు చేసుకుంటున్న కొత్త పోకడలను కాదని శారద పెళ్లిని అందరూ మెచ్చుకునేటట్టుగా ముచ్చటగా ఎంతో వేడుకగా జరిపించింది శ్రావణి. పండగకు వారం రోజులు సెలవు పెట్టుకుని కొత్తల్లుడు వాసు రానే వచ్చాడు. అడుగడుగున అత్తవారు చేస్తున్న మర్యాదలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కమ్మని పిండి వంటలతో కడుపు నింపుతున్న అత్తగారు, ఊళ్ళ విశేషాలన్నీ కథలు కథలుగా చెప్తున్న మామగారు, సిగ్గుల మొగ్గ చిలకలాంటి శారదతో ప్రేమముచ్చట్లు, భావమరుదులతో గోదావరిలో పడవశికార్లు, ఊరిలో ప్రతి ఒక్కరి ఆత్మీయ పలకరింపులు, శారద స్నేహితులు చెప్పే సరదా కబుర్లతో పండుగ సరదాగా జరిగిపోతోంది. పండగంటే అత్తవారింట్లో ఇంత బావుంటుందా అనిపిస్తోంది. హేమంత ఋతువేమో దట్టమైన మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఊరంతా మసకగా ఉంది ఆ ఇంట్లో వారి మనసుల్లాగే. అరుగుమీద కూర్చుని పేపర్ చదువుతున్న రామనాథం గారి మనసు వార్తలపై లేదు. స్కూటరు ఇప్పుడు ఇవ్వలేనని వాసుతో ఎలా

0: చెప్పాలా అని మథనపడుతున్నారు. ఆయనకెదురుగా పెరట్లో ఉదయపు నీరెండలో పడకుర్చీలో వాలి కూటరు గురించి మావగారితో శారద చెప్పానని అన్నది. ఇస్తారో లేదో, ఇవ్వకపోతే అమ్మకేం చెప్పాలా అని వాసు ఆలోచిస్తున్నాడు. నాన్న బాధపడితే చూడలేననుకుంటూ చింతిస్తోంది శారద. అల్లుడికెలా నచ్చ చెప్తారోనని దేవుడికి దండాలు పెట్టేస్తోంది శాంత. వచ్చే ఏడాది పండుగకు ఇస్తామంటే బావగారు ఒప్పుకుంటారేమోనని శారద అన్నయ్యలు అనుకుంటున్నారు. శ్రావణి మాత్రం ఇలా అడిగి మరీ కానుకలు పట్టుకెళ్లడం నచ్చక ఎలాగైనా ఆపాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. భోగి పండుగ నాడు చీకటితో లేచి తలంట్లు పోసుకుని కొత్త బట్టలు ధరించి పిల్లల చేత భోగి పిడకల దండలు భోగిమంటల్లో వేయించి అక్కడే చలికాగుతున్న పిల్లలు పెద్దల ఆత్మీయమైన కబుర్లు సాగుతుండగానే తూర్పున వేగుచుక్క పొడిచి భానుడు చురుక్కుమంటూ వచ్చేశాడు. అది మండుతున్న ధుని కాదు, ఆత్మీయానురాగాల రసధుని. ఆ సాయంత్రం శారదతో సరదాగా చెరుగుతోటల వైపు నడుచుకుంటూ వెళ్లిన వాసు స్కూటర్ సంగతి అడిగాడు. ముందుగానే ఊహించిన శారద, నాన్నగారికి చెప్పాను అత్తయ్య గారిమ్మంటున్నారని అంది. శారద మాటల్లో సరైన జవాబు దొరకలేదు వాసుకి. సంక్రాంతి 2 రోజులు గడిచాక కనుమనాటి సాయంత్రం శ్రావణి వాసుని కలిసి మా ఆయన వాళ్లంతా పిల్లలతో సహా ప్రభలతీర్థం వెళ్లారు. నేను గుడికి వెళ్తున్నాను, మీ ఇద్దరు నాకు తోడుగా వస్తారా అంది. రేపు మా ప్రయాణానికి కావలసినవి అమ్మకు తోడుగా ఉండి సర్దుకుంటాను అని శారద అనడంతో వాసు శ్రావణి గుడికి బయలుదేరారు. దర్శనం అనంతరం మాటల మధ్యలో మొదటి పండుగకు వచ్చే కొత్తల్లుడికి కానుకలివ్వడం సహజమే కదా అని అభిప్రాయపడుతున్న వాసు మాటకు అడ్డం వస్తూ, అవునన్నయ్య, మావగారి పరిస్థితి చూసి డబ్బు మావారు ఇస్తానన్నారు అంది శ్రావణి. స్కూటర్ ఇస్తున్నారనుకుంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వాసు. కాని మా ఆయన ఇస్తానన్న డబ్బు మా ఆయనది కాదు, అది నా పెళ్లిలో మా నాన్నగారు అల్లుడికిచ్చినది. నన్ను మా ఆయన్ని వాడుకోమన్నారు, ఇంతవరకు ఆయన ఒక్క పైసా ముట్టుకోలేదు. మా ఇద్దరికి సంబంధించిన డబ్బుతో ఇప్పుడు నీకు స్కూటర్ కొనిస్తే అంటూ ఆగిపోయింది శ్రావణి. శ్రావణి అన్న ఆ మాట వాసు గుండెల్ని సూటిగా తాకి నోటి మాట రాలేదు. నిశ్చేష్టుడై మౌనం వహించాడు. వేరే మార్గం లేదు కదా అని మీరిమ్మంటే రేపే ఇస్తానంటున్నారు, తీసుకోవడానికి మీ సంస్కారం ఒప్పుకోదని నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా నాలాగా అభ్యుదయ భావాలున్న వ్యక్తి కదా అని రెట్టిస్తుంటే ఆలోచనలో పడ్డాడు వాసు. శ్రావణి పుట్టింటి సొమ్ము నేను ఖర్చు పెట్టడమేమిటి, మావగారి ఆర్థిక పరిస్థితి తెలిసి ఇంత మూర్ఖుడనయ్యానేమిటి, తల్లికి నచ్చ చెప్పుకోలేని బలహీనుడునా, నా సంపాదన నాకు సరిపోతుండగా మంచం కావాలి కుంచం కావాలంటూ అర్థంలేని కోరికలతో అంత దిగజారిపోతున్నానా, ఏ కాలంలో ఉన్నాను, వీళ్లను బాధపెట్టి స్కూటర్ మీద నేను హాయిగా తిరగలనా. పాపం శారద ఇన్ని రోజులు మానసికంగా ఎంత నలిగిపోయిందో, ఏది ఏమైనా స్కూటర్ వద్దని మావగారికి చెప్పేయాలి అనుకుంటూ దృఢనిశ్చయానికి వచ్చాడు. వాసు అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నట్టుగా వెంటనే గుడిలో గంటలు మ్రోగాయి. మరునాడు బయలుదేరుతున్న వాసు రెండు చేతులు పట్టుకుని రామనాథం గారు ఏదో చెప్పబోతుంటే, మన్నించండి మావగారు, పైకి నాతో సరదాగా గడిపిన మీరంతా మనసులో ఎంత క్షోభ అనుభవించారో తెలుసుకున్నాను. నేనే కాదు, నాలాంటి పండక్కు వచ్చే కొత్త అల్లుళ్ళు అత్తవారికి ఇబ్బంది కలిగే కానుకలు ఆశించకూడదని కోరుకుంటున్నాను. మా దంపతులకు మీ ఆశీర్వాదం చాలు అంటున్న అల్లుడి చేతికి వాచి తొడుగుతూ, యథాశక్తిగా మేమిస్తున్న పండుగ కానుక వాసు కాదనకు అంటున్న రామనాథం గారి మాటతో అందరి మనసులు తేలికపడ్డాయి. వెళ్తూ వెళ్తూ శ్రావణికి థ్యాంక్స్ చెప్తూ చెయ్యి ఊపుతున్న వాసును చూసి ఆశ్చర్యం కలిగిన శ్రావణి ద్వారా విషయం విన్న రామనాథం గారు, ఈరోజు కదా అసలైన పండుగ అనుకుంటూ హాయిగా నవ్వుతూ కోడల్ని ఆశీర్వదించారు.
1: మీరింతవరకు కానుక శ్రీమతి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అమృతవల్లి గారు పాడిన లలిత గీతాలు. ముందుగా ఇంద్రధనుస్సుకు రంగులు అద్ది అనే గీతం, రచన గొర్రె సురేష్ బాబు, సంగీతం ములుగులేటి గోపాలకృష్ణ.

ఇప్పుడు నవమోహన మధుసూదన రచన శారదా అశోక్ వర్ధన్ సంగీతం ములుగులేటి గోపాలకృష్ణ.

కార్యక్రమంలో చివరగా వినండి శ్రీమతి ఆర్ మాధవి గారు పాడిన లలిత గీతం ఉదయించే రవిబింబం. రచన వడ్డేపల్లి కృష్ణ, సంగీతం బొబ్బిలి భాస్కర్ రెడ్డి.

0: లలిత గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
6: అందరికీ నమస్కారం, నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు.

ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు మోర్ దాన్ 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

0: टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస మన జనగణన మన అభివృద్ధి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
0: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరోం కే సాత్ మే అర్జుమంద్ అలీ ఖాన్. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने गुजरात में सोमनाथ अमृत पर्व के दौरान महापूजा की और कुंभ अभिषेक की रस्म अदा की. वज़ीर-ए-आज़म ने कहा कि सोमनाथ मंदिर के अमृत महोत्सव से अगले 1000 साल के लिए मुल्क के नजरिए को तरगीब मिलेगी. वज़ीर-ए-दिफा राजनाथ सिंह ने मगरबी एशिया की सूरत हाल पर तबादले ख्याल के लिए वजीरों की गैर रस्मी बाख्तियार ग्रुप की मीटिंग की सदारत की. मरकज ने विकसित भारत जीरामजी एक्ट के निफाज को नोटिफाई कर दिया है जो 1 जुलाई से शुरू होगा.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
1: హలో,
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: బండారు త్రిమూర్తి గుప్తా మాట్లాడుతున్నాను. శుభోదయం సార్.
0: గుప్తా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నాం గుప్తా గారు. మరి ఈ రోజు కార్యక్రమానికి మీరు కాల్ చేశారు, ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు?
1: మనకి ఎల్లుండే అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి మీకు ముందుగా.
0: అవునండి, ఆదివారం.
1: ఆదివారం, మే 2వ ఆదివారం కదా.
0: అవునవునవును.
1: మీ శ్రీమతి గారికి, మీ తల్లి గారికి, మీ పిల్లలకి, తర్వాత మన కాలర్స్కి, లిసనర్స్కి, వీరిలో ఉన్నటువంటి తల్లులందరికి కూడా నేను మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియపరుస్తున్నాను.
0: శుభాకాంక్షలు మాత్రమే కాదు, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కాబట్టి ముచ్చట చెప్పండి ఏంటి అనేది.
1: ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక దగ్గర ఉండలేక తల్లిగా అవతారం చెందాడంటే అండి. ఒక దగ్గర ఇప్పుడు అందరినీ సృష్టించినటువంటి ఆ బ్రహ్మే

0: వారి దగ్గర ఉండలేక ఒక అమ్మగా అవతారం ఎత్తి ప్రతి కుటుంబంలో కూడా వారి కుటుంబాన్ని పిల్లల్ని చల్లగా చూసుకోమని చెప్పేసి బ్రహ్మదేవుడు ఇచ్చిన అవతారం అమ్మ అండి. అలాంటి అమ్మ అంటే ఎంత గొప్ప కాకపోతే ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా సరే తన తన పిల్లలు బాగోవాలి, తన పిల్లల సంసారాలు బాగోవాలి, చల్లగా ఉండాలన్న కోరికతో ఆవిడ ఎన్ని కష్టాలు పడినా సరే పిల్లలకి ఎన్నో రకాలుగా ఆవిడ పిల్లల స్నేహి కోరుకుంటూ ఉంటారండి. అయితే అమ్మని బ్రహ్మ చూపించాడండి. బ్రహ్మ అమ్మను చూపిస్తే, అమ్మ నాన్నను చూపిస్తే, నాన్న గురువును చూపిస్తే, గురువు ప్రపంచాన్ని చూపించాడండి. అయితే గురువు ప్రపంచాన్ని చూపించినప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న ఎంత మంది అమ్మలు ఉంటే అమ్మలు అందరు అమ్మలు కూడా ప్రతి పిల్లల విషయంలో కూడా ప్రతి కుటుంబం విషయంలో కూడా వారు చేసేటటువంటి వారు మోసేటటువంటి కష్టాలే కాదు బాధలే కాదు వందనాతీతమండి.
1: అవును,
0: అందువల్ల అమ్మ అనే పదానికి నిర్వచనం చెప్పడం కూడా ఉదాహరించలేమండి.
1: వాస్తవం
0: అందుకని నేను అమ్మ గురించి నేను ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ముందుగా ప్రస్తావించడం కారణం ఇదేనండి.
1: మీ అమ్మతో మీకున్న అనుబంధం ఏంటి?
0: మా అమ్మతో నాకున్న అనుబంధం గురించి అడిగే సంతోషం, మా అమ్మగారి బండా సూర్యకాంత్ అమ్మగారు అండి. నన్ను చిన్నప్పటి నుంచి కూడా నాని అని పిలిచేవారు నాకు చిన్నప్పుడు. నాని మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా రేడియో వినడం అలవాటు అండి.
1: ఓకే,
0: అయితే ఎప్పటికైనా సరే నువ్వు టీచర్లు ఉపాధ్యాయులు మాస్టర్లు మొత్తం అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా త్రిమూర్తులు బాగా చదువుతాడు చాలా మంచి స్థానాన్ని చేరుకుంటాడని చెప్పేసి ఆశీర్వదించడం వల్ల మా అమ్మగారితో నాన్నగారితో చెప్పడం వల్ల మా అమ్మగారికి నాన్నగారికి ముఖ్యంగా మా అమ్మగారికి కూడా రేడియో అంటే బాగా ఇష్టం వల్ల ఇప్పటికైనా సరే నువ్వు రేడియోలో అనౌన్సర్ అవ్వాలి రా, రేడియోలో మాట్లాడాలి రా, రేడియోలో నాటకం ఇవ్వాలి అట్లా నువ్వు కార్యక్రమాలు సమర్పించాలి రా అని చెప్పి కోరుకుంటేవారు.
1: కానీ రేడియోలో అనౌన్సర్ కాకపోయినా రేడియోలో మాట్లాడగలుగుతున్నారు.
0: అది మా అమ్మ ఆశీర్వాదంలో ఒక భాగమేనండి.
1: ఓకే, మీరు రేడియోలో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వినగలిగారా ఎప్పుడైనా?
0: లేదు సార్, అది నాకు దురదృష్టం అండి. మా అమ్మాయి గారు మా అమ్మగారు చిన్న వయసులోనే పాప అనారోగ్య కారణం వల్ల తన 45వ సంవత్సరంలోనే చనిపోయారండి. కాకపోతే నాన్న విన్నారండి, నాన్న ఆస్వాదించారండి నేను రేడియోలో మాట్లాడటం. నేను రేడియోలో ఆకాశవాణి విశాఖపట్నం ఆకాశవాణి చిత్రగీతాలతో కూర్చున్న వ్యాఖ్యాన కార్యక్రమాలు కథానికలు నేనే వెళ్ళి నేనే రచించి నేనే వెళ్ళి నేనే చదివి నేనే సమర్పించేవాడిని అండి.
1: అవునవును, తెలుసు, గతంలో కూడా చెప్పారు కదా మీరు ఈ విషయాన్ని.
0: చెప్పి మీరు మర్చిపోవచ్చు, నాకు తెలుసు, ఏదో నా ఆస్తుత వద్ద ఆస్తుత చెప్పాను అనుకుంటున్నానండి. అయితే
1: ఓకే గుప్తా గారు, ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారు, ఆ సందర్భంగా మీ అమ్మను గుర్తు చేసుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: గుడ్ మార్నింగ్ సార్, నేను రమేష్ ఫోన్ మాట్లాడుతున్నా, 7 నంబర్ స్ట్రీట్ రామవరం.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: ఫైన్ ఫైన్, చాలా బాగున్నాము. మరి ఈ రోజు ముచ్చట ఏంటి?
1: వేసవిలో ఎండలు విపరీతంగా ఉన్నాయి సార్. మనది కొత్తగూడెం హైయెస్ట్ రేంజ్, ఒకటి రెండు చింతల, ఇంకోటి మన కొత్తగూడెం. ఎందుకంటే అక్కడ బొగ్గు గనులు ఉంటాయి కదా సార్, చాలా హీట్ గా ఉంటాయి.
0: బొగ్గు గనులు ఇక్కడే కాదు, ప్రతి చోట ఉన్నాయి.
1: అవునవును. అయితే ఎండలో వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించడం, ఎక్కువగా ఎండలో తిరగపోవడం. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారు కదా సార్.
0: అవును,
1: పిల్లలు ఇంట్లో ఉండి చదువుకోవడమే చాలా మంచిది. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో నుంచి వెళ్లాలన్నా కూడా అటు బయటకు వెళ్ళాలి కూడా చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే హీట్ కు ఓవర్ హీట్ వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం, ఎక్కువగా మధ్యగానే తీసుకుంటూ ఉండాలి. అయితే మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండే సార్, పెద్ద వృక్షం సార్, మన వేప చెట్టు కంటే పెద్దగా ఉంటుంది అన్నట్టు. అందరం మేము వేసవి కాలంలో అక్కడే కూర్చునే వాళ్ళం, మా ఇంటి పక్కనే ఉండేది అన్నట్టు. వేసవిలో మేము ఎక్కువగా అక్కడే కూర్చొని పుస్తకాలు చదవడం కానీ అది కానీ చేస్తే, ఎన్నికల హాలిడేస్ వచ్చేది కదా సార్, 1.5 మంత్ వస్తుంది కదా. అంటే చెట్టు చాలా గుబురుగా పెరిగేది సార్, చాలా పెద్ద వృక్షం. ఆ సీట్ లో ఎవరైనా కూడా కరివేపాకు రావాలంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నట్టు.
0: ఇప్పుడు ఉందా చెట్టు అంటున్నాను?
1: ప్రెసెంట్ లేదు సార్, నాన్న రిటైర్ అయిన తర్వాత ఒక తుఫాన్ లో పడిపోయింది అప్పుడు.
0: అయ్యయ్యో,
1: చాలా పెద్ద వృక్షం సార్. ఆ సీట్ లో ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు, అందరూ ఇంటి ముందుకు వచ్చేసి బాబు కరివేపాకు కావాలి కరివేపాకు కావాలంటే నేనే తీసి అందరికి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఒక్కసారి కొద్ది మంది వస్తారు కదా సార్, మహిళలు వాళ్ళందరూ వస్తారు కదా సార్. నేను పెద్ద పెరిగిన తర్వాత, నేను చదువుకున్న తర్వాత వరంగల్ కు వచ్చిన తర్వాత మ్యాగజైన్స్, కాలేజ్ మ్యాగజైన్స్ అవి చూస్తున్నప్పుడు ఒక ఆవిడ ఫోటో కనపడింది సార్, ఆవిడ ఎద్దనపూడి సులోచన అని. అలాంటి పర్సన్ మా ఇంటికి వచ్చేది సార్, బాబు మాకు కరివేపాకు కావాలి అని వచ్చేది. వేరే వేరే వచ్చేవాళ్ళు సార్, మాతో మాట్లాడడం కోసమైనా వచ్చేవాళ్ళు. తర్వాత ఇంటి పక్కనే ఒక పెంకుటిల్లు కట్టుకున్నాం సార్, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. నెగిటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయం చేయడం, నేనేమో స్కూల్లో టీచర్ చేయడం సార్.
0: మీ ఇంట్లో కరివేపాకు చెట్టు కోసం చాలా చక్కటి విషయాన్ని తెలియజేసిన ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి?
1: సుజాత నగర్ అండి. రేణుక.
0: రేణుక, ఎలా ఉన్నారు రేణుక గారు?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్ ఫైన్. కానీ కొంత ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మానసికంగా ఆరోగ్యం కొంత ఇబ్బంది పడుతూ ఉంది కదా మనకి, అయ్యో ఎండలు అనే బాధ ఎక్కువగా ఉంది.
1: అవును సార్.
0: మరి మీరు బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎలా?
1: అవును సార్, వెళ్తున్నాం సార్, తోటకి వెళ్తున్నాం, మిర్చి తోటకి.
0: మిర్చి అంటే మరి ఇంకా మంట ఎక్కువ కదా, ఎలా జాగ్రత్త పడతారు?
1: ఎలా అంటే ఇంకా ఎక్కువ వాటరే తీసుకుంటాను సార్. ఇంక ఇంటికి వచ్చాక కొంచెం మజ్జిగ గానీ నిమ్మరసం గానీ అలాంటివి తాగుతాం సార్. ఇంకా పిల్లలు ఎండకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు.
0: ఇప్పుడు మిర్చి కోత జరుగుతుందా?
1: చేస్తున్నాం సార్, కోస్తున్నాం కాయలు.
0: ఆల్రెడీ మొదటి కోత అయిపోయింది, రెండో కోత?
1: మూడో కోత సార్.
0: మూడో కోతకు వచ్చేసారా మీ తోటలో?
1: అవును సార్.
0: ఓకే, ఇంకెన్ని కోతలు వస్తాయి?
1: ఇంకంతే సార్, లాస్ట్ ఇక ఫైనల్ మూడు.
0: మూడు మూడు కోతలు తీసుకుంటే అయిపోతుంది. అయితే ఒక విషయం చెప్పండి రేణుక గారు, ఇప్పుడు మిరపకాయలు చేత్తో పట్టుకోవడం వల్ల చేతులకు కూడా ఒక రకమైన కారం అంటుతుంది. చేత్తో పట్టుకున్నప్పుడు ఆ కారం అనేది మనకి ఘాటు తెలుస్తుంది కదా బాడీకి.
1: అవును సార్.
0: మరి ఇలా జరగొద్దు అంటే ఏం చేయాలి?
1: అట్లే ఉండదు సార్, జరగద్దు అని అంటే దానికి ఏమి ఉండదు సార్. లాగన స్నానం చేసి నూనె రాసుకుంటాం సార్, మంట తగ్గిద్ది. కొబ్బరి నూనె గానీ మంచి నూనె గానీ రాసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది సార్.
0: చల్లగా ఉంటుంది. కానీ దీనికంటే కూడాను గ్లౌజెస్ వేసుకుంటే కూడా మంచిదే. మిరపకాయలకి మనం ఏదైతే కోతకు వెళ్తున్నామో చేతికి గ్లౌజెస్ వేసుకుని మనం గనక మిరప కోత చేసినప్పుడు తర్వాత గ్లౌజెస్ తీసిస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది.
1: లేదు సార్, వేడికి చేతులు చెమట పట్టేసి సార్ మంచిగా అనిపించదు దాంట్లో. గ్లౌజ్ వేసి సార్.
0: అలవాటు అయితే బాగానే ఉంటుంది, గ్లౌజెస్ వేసుకుని మిరపకూత చేస్తే చేతికి కారం అంటే అవకాశాలు ఉండవు. మీరు అన్నట్టుగా ఇక గ్లౌజెస్ వేసుకోలేదు, చేత్తో కోస్తున్నాం అన్నప్పుడు అది కోసిన వెంటనే మనం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
1: అవును సార్.
0: ఓకే రేణుక గారు, మరి ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి విషయాలు మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థాంక్స్ సార్. Hey.

0: మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసిన కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి, ఎగిరే పౌరమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
2: చిటపట చినుకుల తాళం.

0: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, చిత్రం లేడీస్ టైలర్.

మీరింతవరకు వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. పరదేశి చిత్రం నుండి పడమటి సంధ్యరాగం చిత్రం నుండి పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరదేశి చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియో నేస్తం మోతికృష్ణ. శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లౌక్యం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఒక లైలా కోసం. చిత్రం కోసం SP చరణ్ దివ్య పాడిన పాట.

0: మీరు విన్న పాట ద్రోణ చిత్రం నుండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి సుకుమారుడు చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట వెంకి చిత్రం నుండి. మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: 1%. The BSE Sensex plunged 1,313 points to close at 76,015. The NSE Nifty lost 360 points to settle at 23,816. In cricket, India continued to hold the number one position in the latest ICC Men's ODI team rankings following the annual update released today. India's rating slipped by 1 point from 119 to 118. New Zealand is on the second position, gaining 2 points to move up to 113. Australia stayed third with an unchanged rating of 109. The biggest movement inside the top five came from South Africa, which climbed above Pakistan to move into the fourth place. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
4: యహా దేక్ రహా హూ వినాశ్ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై మే యహా దేక్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
1: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. అభివృద్ది సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తా ఉన్నారు. కేంద్రం రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తా ఉన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను ఎదురవుతున్న ఇబ్బందులు లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్ సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుండి 17వ తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక

0: కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్షిప్ సంబంధించినటువంటి వారికి, ఉచిత విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నట్టు కార్యక్రమం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు 25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
0: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై నమోదైన పాక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్ కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకోబోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా గర్వాల్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
2: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇవి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి. బికాస్ వెన్ వీ ఆస్క్ దెమ్ టు టాక్ నోబడీ కెన్ ఫార్వర్డ్. సో యువర్ స్కూల్ షుడ్ బి దట్ ఎవ్రీబడీ షుడ్ రేజ్ హ్యాండ్ దెన్ మేము మాట్లాడతామని అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఎంకరేజ్ చేసుకోవాలి.
0: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవ

0: అధికారులతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచ సప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమ బంగాళ రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజీ రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ దిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मंदिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मंदिरस्य पुनरुद्धारस्य पंच सप्तति वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुंभाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. అవసరేస్మిన్ భాషమాణ ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ సోమనాథ మందిరం దేశస్య శాశ్వత ఆత్మన దివ్యతాయాః సహైవ అగాధ శ్రద్ధాయాః ప్రతీకం వర్తతే. తేన ప్రోదీరితం యత్ సోమనాథ అమృత పర్వ కేవలం భూతకాలస్య ఉత్సవః నాస్తి అపితు ఆగామి సహస్ర వర్షాణి యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా స్తోత్రః భవిష్యతి.
2: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ బి అబ ఆగే బడ్ చుకా హై.
1: రాష్ట్రీయ ప్రౌద్యోగిక దివసావసరే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ అద్యతన దివసే ఇవం భారతస్య దేశస్య ఆద్యత్వేన పరమాణు త్రయాణాం పరీక్షణం జాతం. అనేన అస్మాకం వైజ్ఞానికాః విశ్వస్య పురతః భారతస్య సామర్థ్యం ప్రదర్శితవంతః.
2: दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी, अनेक प्रकार के बंधन लग गए. उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है. दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती.
1: పూర్వాహణే ప్రధానమంత్రి ప్రభాస పాటనం సంప్రాప్య హమీరజీ గోహిల్ క్షేత్రం యావత్ 1 కిలోమీటర్ దీర్ఘం పథ

0: उत्तराखंड राज्ये च श्वः एतादृशी स्थितिः भविष्यति। अत्रावधेयं यत् उत्तराखंड प्रशासनेन चारधाम यात्रा यात्रिणः पर्यटकाः च निवेदिताः यत् ते राज्यस्य पर्वतीय क्षेत्रेषु प्रतिकूल स्थितिं वीक्ष्य सुरक्षिताः भवेयुः। आईपीएल क्रिकेट क्रीडा मालिकायाम् अद्य सायंकाले धर्मशालायाः हिमाचल प्रदेश क्रिकेट संघ क्रीडांगणे पंजाब किंग्स अथ च दिल्ली कैपिटल्स इत्यनयोः दलयोर्मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं सार्ध सप्तवादने आरप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వివరాల గురించి, ఇంకా గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ గురించి తెలుసుకుంటారు. అలాగే జానపద గేయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 పౌరాణిక నాటకంలో శివలీల బుర్రకథ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో పంట మార్పిడి వివరాలు తెలుసుకుంటారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఐటీఐలలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గురించి కొత్తగూడెం గౌట్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ గోనెల రమేష్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం లేడీ విత్ ద ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్, అనంతరం చిత్రగీతాలు వింటారు. ఉదయం 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30

నిమిషాలకు, కిన్నెర లహరి 3:30 ఏకచిత్రగానం 4:00, మధుమంజరి చిత్రగీతాల కూర్చిన కార్యక్రమం 5:00 చిత్రగీతాలు.

ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 35 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించేందుకు మంచి మార్గం మాక్ టెస్టులు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట పైర్ల సాగు ఆవశ్యకత అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగాంజలి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఇంకా ఆకుకూరలు ఆరోగ్యం వివరాలు తెలుసుకుంటారు. అలాగే చిరుధాన్యాలలో సామలతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రసంగం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు కిన్నెర లహరి, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10 గంటలకు హరికథ. ఇవి మా ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. గోపి, గోపిక, గోదావరి చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 07 6.
2: మరొక నెంబర్ 7989 70 158.

మీరు విన్నా పాట మనసంతా నువ్వే చిత్రం నుండి. చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. హిందీ సామూహిక గీతం వింటారు.

మీరింతవరకు హిందీ సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరమూ ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే ఎన్ని వేల టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబీ ప్లై, హన్స్ ఫ్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్ పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి, సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25 నుండి 35

సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము, 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు, 3 నుండి 4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగు నీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు ఇసుక గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలంలో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన ఫర్నిచర్కి వినియోగిస్తారు. ఒక్కో చెట్టు కనీసం 24 అడుగులు వస్తుంది. 8 అడుగులకు ఒక కటింగ్ లేదా 4 అడుగులకి చేస్తారు. అంటే 24 అడుగుల వరకు చెట్టు నిటారుగా పెరిగితేనే కనీసం లాభదాయకంగా ఉంటుంది. 20 లేదా 18 అడుగులు వస్తే తక్కువ కటింగ్లు వస్తాయి, తక్కువ ఆదాయం వస్తుంది. అంటే కటింగ్ మోతాదు పై భాగాన్ని చాలా తక్కువకి తీసుకుంటారు. ఏదైనా కనీసం 4 అడుగుల కటింగ్ వస్తేనే దానిని తూకం వేయడం జరుగుతుంది. పై భాగాలను పక్కన పెట్టడం గానీ తక్కువ ధరకి తీసుకోవడం గానీ జరుగుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి కటింగ్ తీసుకున్న తర్వాత కింద మొద్దుని వదిలేయాలి. వదిలిన ఈ భాగం నుండి పిలకలు వస్తాయి. మంచి పిలకను ఒక దారిని ఉంచి మిగిలినవి తీసేయాలి. ఈ ఉంచిన పిలక ముందు 6 సంవత్సరాలు పెరిగిన దానికన్నా త్వరగా లావుగా పెరుగుతుంది. మళ్లీ 6 సంవత్సరాల తర్వాత దీనిని కటింగ్ తీసుకోవచ్చు. ఒక్కో చెట్టు సుమారుగా 500 నుండి 1000 కిలోల బరువునిస్తుంది. కాబట్టి ఎకరానికి 400 మొక్కలు పెట్టుకున్నట్లయితే కనీసం దిగుబడి 200 టన్నులు వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత కటింగ్ తీసుకున్నట్లయితే ఈ దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు ఇంకా బరువు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. ప్లైవుడ్ కంపెనీలకు సుమారుగా రోజుకి 300 నుండి 400 టన్నుల కలప అవసరం ఉంటుంది. మలబారు వేప నుండి వచ్చే ప్లైవుడ్ నాణ్యత బాగా ఉంటుంది. మలబారు సాగు రైతులకి అంత శ్రమ ఉండదు. అందుకని సాధారణ పంటల కన్నా మలబారు సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధ్యమవుతుంది. కూలీల కొరత అధిగమించడం

మాత్రమే కాకుండా అదనపు ఆదాయము చేకూరుతుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతుల కోసం ఈ మలబారు వేపను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి ఆదాయాన్ని పొందగలరని వారు ఆశిస్తున్నారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె శుద్ధులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం బప్పిలహరి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000 పైగా స్టార్టప్ చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో కో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక స్వరూప్ గడా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడులు మొదట జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ, అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్, ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖ్తే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖ్తే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఓర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈ రోజుతో నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ రోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

0: అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ, ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌరులను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా, ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికన జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీకాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా, న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత

0: ఉన్నదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇప్పుడు వినండి ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స నివారణ ఈ అంశం గురించి పశు వైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి గోపాలకృష్ణ గారి ప్రసంగం.
1: పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స మరియు వాటి నివారణ. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం

0: లేదా తిరిగి పొర్లుట, కృత్రిమ గర్భధారణ చేసే
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని వివరాలు వింటారు.
3: వ్యవసాయం అనేది మానవుడు నాగరికతకి పూర్తిగా మూలమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకుంటూ వస్తున్నాం. మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు పశువులను ఆధారంగా చేసుకుని సనాతన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని అవలంబించే మన భారతీయులు ఈనాడు దేశవాళీ ఆవుతో వ్యవసాయం చేసే విధానాన్ని గురించి పూర్తిగా మర్చిపోయారు. సృష్టిలో జీవరాశులన్నీ సహసంబంధంతో జీవించేవి. జనాభా పెరుగుతూ వచ్చింది. పండిస్తున్న పంటలు సరిపోని పరిస్థితుల్లో హరిత విప్లవం పేరుతో హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు సాధించాం. కానీ దిగుబడి పెరుగుతున్నది కానీ అందులో ఉన్న ఆరోగ్య పరిస్థితి, భూసారము పూర్తిగా నిస్సారంగా మారిపోతూ వచ్చింది. పంటలకు చీడపీడలు అధికమవడం, కావలసిన మోతాదులో పశువుల పేడ అందించకుండా పూర్తిగా రసాయనిక ఎరువులపైన ఆధారపడినందువల్ల ఈ పరిస్థితి మనకు ఉత్పన్నమైందని చెప్పక తప్పదు. ఒకనాడు దేశవాళీ ఆవులు గోసంపదనే మనం సిరి సంపదగా భావించాము. ఆనాటి భారతీయులు పూర్తిగా ఈ గోసంపద ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేసినప్పుడు భూమి యొక్క సారములోనూ బ్రహ్మాండంగా చెట్టు ఎదుగుతూ వచ్చింది, ఆరోగ్యమైన పంటలు ఇస్తూ వచ్చాయి. కానీ ఈరోజు భూమి నిస్సారం అయిపోయింది. మనం వాడిన ప్రతి ఒక్క రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు నేలలో అలాగే నిక్షిప్తమైన దానివల్ల మనం తింటున్న ఆరోగ్యంలో కూడా విషతుల్యతంగా మారిపోయింది. పశువులు లేకుండా వ్యవసాయం చేయడం తప్పు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పాడిని మరిచి పంటను పండించాలన్న దృక్పథం లోపభూయిష్టమైనదని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం పూర్తిగా మానేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించాం. అందులో కూడా పూర్తిగా మనకు సరైనటువంటి ఫలితము అందకపోవడంతో, రాకపోవడంతో భారతదేశంలో, యావత్ ప్రపంచంలో కూడా వ్యవసాయమే ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, ఒక గోవును ఆధారంగా చేసుకుని ఆ మలమూత్రాలు అంటే పేడ మూత్రంతో పూర్తిగా ఆరోగ్యదాయకమైన పంటను పండించుకునేదానికి, భూసారాన్ని పెంచుకునేదానికి ఒక దేశవాళీ ఆవు 30 ఎకరాల పంటను మనం సాగు చేసుకోవచ్చు. అసలు ఈ వ్యవసాయ విధానంలో మనం ముఖ్యంగా కొన్ని తయారు చేసుకోవాలి. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం.

అగ్ని అస్త్రం వంటివి. రైతు తన తక్కువ జ్ఞానంతోనే ఇంటి వద్ద తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. 100 గ్రాముల విత్తనానికి కావలసిన పదార్థాలు, 20 లీటర్ల నీళ్లు, 5 లీటర్ల ఆవు మూత్రము, ఆవు అంటే దేశవాళీ ఆవు ఇక్కడ, 5 కిలోల పేడ, సముద్రపు తీరంలో దొరికేటువంటి శంకు కానీ గవ్వలు, వాటిని పొడి చేసిన సున్నము 50 గ్రాములు, పుట్టమన్ను లేదా పొలం గట్టుమన్ను తీసుకోవాలి. ఆవు పేడను ఒక గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్లు నీరున్న తొట్టిలో 12 గంటలు అట్లాగే ఉంచాలి. 1 లీటర్ నీటిని వేరొక పాత్రలో తీసుకుని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. 2వ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో బాగా పిండి సారాన్ని నీటి తొట్టిలో కలపాలి. పేడ నీళ్లున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో బాగా కలిగిపెట్టాలి. 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకు ఆ మిశ్రమాన్ని బాగా తిప్పుతూ రావాలి. విత్తన శుద్ధి చేయడానికి అవసరమైన బీజామృతాన్ని మనం ఈ పద్ధతిలో చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇది సులువైన పద్ధతి కూడా. ఏ పంటకు సంబంధించి విత్తనాలైనా సరే ఈ బీజామృతంతో కలిపి విత్తనాలకు బాగా పట్టించినాక వాటిని ఆరబెట్టి నాటడానికి ముందు సిద్ధం చేసుకోవాలి. ఈ జీవామృతం ఆవశ్యకత ఏంది? దేశీయ ఆవు శ్రేష్టమైంది. దీని పేడ మూత్రం ద్వారా జీవామృతం మనం చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. నేల ఆరోగ్యం కాపాడుతూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉండే పంటలు దీని ద్వారా పండించుకునేదానికి మనకు పూర్తిగా మార్గం. ప్రజా ఆరోగ్య పరిరక్షణకి ఇదే చక్కని మార్గం. దేశీయ ఆవు పేడ భూమి మీద పడితే భూమిలో రంధ్రాలు ఏర్పడతాయి. వాటిలో వానపాముల ద్వారా పంటకు కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దేశీయ ఆవు పాలు అమృతం. మూత్రం ఇంకా దివ్య ఔషధం. 1 గ్రాము మట్టిలో సుమారు 100 కోట్ల జీవరాశులు ఉంటాయి. దేశీయ ఆవు పేడ మూత్రము ఆ జీవరాశిని పెంపొందించుకోవడము, తద్వారా పంటలకు కావలసిన పోషకాలను యథేచ్ఛగా అందించి మార్చేదానికి, భూసారాన్ని పెంచేదానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒక దేశీయ ఆవుతో 30 ఎకరాలు ఏదైతే సాగు చేసుకోవచ్చు. నీరు విద్యుత్తు సగానికి సగం ఆదా అవుతుంది. ఎరువుల అవసరమే లేదు. వాతావరణ కాలుష్యము ఉండదు. సాగు ఖర్చులు 80% తగ్గిపోతాయి. నాణ్యమైన ఆరోగ్యకరమైన అన్ని పోషకాలు కలిగిన పంట దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ రంగంలో నేడు చోటు చేసుకున్న ఈ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకు ఇది శాశ్వత పరిష్కారము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవామృతం. ఈ జీవామృతం తయారీకి ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కేజీలు, ఏదైనా సరే పప్పుల పిండి 2 కేజీలు, నీరు 200 లీటర్లు, పుట్టమన్ను పిడికెడు. ఇది తయారు చేసే విధానం. తొట్లో కానీ డ్రమ్లో కానీ ఇప్పుడు చెప్పినటువంటి పదార్థాలు అన్నీ కూడా వేసి ప్రతిరోజు 2-3 వాటిలపైన నీరులో 200 లీటర్ల నీటిలో వేసి ప్రతిరోజు 2-3 సార్లు కర్రతో బాగా కలిపెడుతూ రావాలి. 48 గంటల తర్వాత దీన్ని మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ జీవామృతం 1 ఎకరానికి సరిపోతుంది. పంటకు నీరు పారించే సమయంలో ఆ నీటిలో దీన్ని కలిపి పొలం మొత్తానికి జీవామృతం అందేలా మనం చేయాలి. ప్రతి 15 రోజులకు లేదా 30 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు అందించాలి. దీని ద్వారా భూమిలోని జీవరాశి బాగా గణనీయంగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైనటువంటి నేల మారి ఆ నేలతో భూమి మొక్కలకు పోషకాలు అందిస్తుంది. ఇలా మంచి దిగుబడులను మనం సాధించవచ్చు. జీవామృతం పిచికారి చేసే పద్ధతి. దీంట్లో 3 నెలల పంటలు ఏ విధంగా పిచికారి చేయాలనేది మనం తెలుసుకుంటాం. విత్తనం నాటిన నెలకు 5 లీటర్ల జీవామృతము 100 లీటర్ల నీటిలతో కలిపి పిచికారి చేయాలి. అదే పంటకు 21 రోజుల తర్వాత అంటే 51వ రోజు 10 లీటర్ల జీవామృతం 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మూడోసారి మళ్ళా 2వసారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల

వాటర్లు కలిపి పిచికారి చేయాలి. నాలుగోసారి ఎప్పుడు అంటే గింజ ఏర్పడే సమయంలో 5 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. చివరిసారి జీవామృతము దీనితో అవసరము లేదు. 6 నెలల పంటలకైతే విత్తనం నాటిన నెలకు 5 లీటర్ల జీవామృతం 100 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. అలాగే 2వసారి 10 లీటర్ల జీవామృతము 150 లీటర్ల నీటిలో కలిపి చేయాలి. 3వసారి వచ్చి 200 లీటర్ల నీమాస్త్రమాన్ని మనం పిచికారి చేయాలి. ఈ నీమాస్త్రం కూడా ఎలా తయారు చేయాలి ఇప్పుడు తెలుసుకుంటాం. 3వసారి పిచికారి చేసేటప్పటికి 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీటిలో బాగా కలియపరిచి పిచికారి చేయాలి. ఇదే విధంగా 5వసారి 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీటిని 6వసారి గింజ ఏర్పడేటప్పుడు 5 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇక సంవత్సరం పంటలు అంటే చెరకు ఇలాంటి పంటల్లో కానీ వస్తే విత్తనం నాటిన నెలకి 5 లీటర్ల జీవామృతం 100 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. అదే 2వసారి 10 లీటర్ల జీవామృతము 150 ఇలా పెంచుకుంటూ మనం పూర్తిగా పిచికారి చేస్తూ 6వసారికి వచ్చేటప్పటికి మనకు 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీళ్లు పిచికారి చేయాల్సి వస్తుంది. 8వసారి 2 లీటర్ల కొబ్బరి నీళ్లు 200 లీటర్ల నీళ్లు చివరిగా పిచికారి చేయాలి. ఈ విధంగా జీవామృతం పిచికారి చేసే పద్ధతిని మనము చాలా తేలిగ్గా పాటించవచ్చు. ఘనజీవామృతం తయారీ, ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే దేశవాళీ ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు, చెరుకు రసం 4 లీటర్లు, ద్విదళ ధాన్యం ఏదైనా పప్పు ధాన్యము పిండి 2 కేజీలు, పుట్టమట్టి 1/2 కేజీ, వీటిని కలిపి 10 రోజులు నీడలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత 100 కేజీలు బాగా చీకిన పశువుల ఎరువులో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి పొలాన్ని దున్నాలి. దీనివల్ల భూమిలో ఉన్నటువంటి జీవరాశులు వానపాములు బాగా ఆరోగ్యంగా పుష్టిగా వ్యాప్తి చెంది భూసారాన్ని విపరీతంగా పెంచుతాయి. పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. చీడపీడలు రావు. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులనిస్తాయి. నాణ్యమైన పంటనిస్తాయి. పంట కలుపు సమయంలో కూడా ఎకరాకి 100 కేజీల ఘనజీవామృతం వాడి మొక్కలకు ఆహారం అందించవచ్చు. నీమాస్త్రం తయారు చేసే విధానం, 200 లీటర్ల నీళ్లు, 2 కేజీల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, 10 కేజీల నిమ్మ ఆకులు రెమ్మలు లేదా 10 కేజీల వేప గింజల పిండి లేదా 10 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు 5 కేజీల సీతాఫలం ఆకులు వీటన్నిటినీ ఒక తొట్టిలో కానీ డ్రమ్ములో కానీ వేసి బాగా కలయబెట్టాలి. 48 గంటలు నీడలో బాగా పులియబెట్టాలి. రోజుకోసారి 2 నిమిషాల పాటు కనీసం కలియదిప్పాలి. 48 గంటల తర్వాత పల్సటి గుడ్డలో వడపోస్తే నీమాస్త్రం సిద్ధమైనట్టే. దీన్ని 1 ఎకరా పంటకు ఈ నీమాస్త్రం సరిపోతుంది. దీన్ని పిచికారి చేసుకోవచ్చు. ఇది 6 నెలలలోగా పురుగుల మందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పురుగుల ముందు లాగా ఇది చీడపీడల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రం, 2 కిలోల వేప జిగురు, 2 కిలోల సీతాఫలం ఆకుల జిగురు, 2 కిలోల పల్లేరాకు జిగురు, 2 కిలోల ఉమ్మెత్తాకు జిగురు, 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా వేసి ఉడికించాలి. 24 గంటల వరకు చల్లారనివ్వాలి. అంటే ఒక రోజు పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ప్రతి ఎకరాకు 100 లీటర్ల నీళ్ళల్లో 2 నుంచి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేసుకుంటే పెద్ద పురుగులు నివారణ అవుతాయి. ఇలా తయారు చేసిన బ్రహ్మాస్త్రమును 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని మనము పురుగుల ముందుగా బాగా వాడుకొని పురుగులను అరికట్టవచ్చు. అగ్నిహస్త్రం, దేశీయ ఆవు మూత్రం 10 లీటర్లు, దంచిన పొగాకు 1 కిలో, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన వెల్లుల్లిపాయలు 500 గ్రాములు. ఈ ద్రావణాన్ని 5 సార్లు మరగబెట్టాలి. 24 గంటలు పులియబెట్టి ఆ తర్వాత పల్సటి గుడ్డలో వడపోసి పంటలకు వాడాలి. ఆకుముడత, పురుగు, కాండం తొలిచే పురుగు కానీ, కాయ తొలిచే పురుగు, వేరు పురుగులు వచ్చినప్పుడు దీన్ని పిచికారి చేసి సమర్థవంతంగా
దీన్ని అరికట్టు.

0: తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనము ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల్లో తేమను కాపాడుకునేదానికి ఆచ్ఛాదన, పొలానికి మట్టితో ఆచ్ఛాదన, 4.5 అంగుళాల నుంచి 6 అంగుళాల లోతు వరకు మట్టిని దున్ని దానినే విత్తనాలపై కప్పినప్పుడు అది మట్టితో చేసే మృణాచ్ఛాదన అంటే మట్టిపై వేసిన ఆచ్ఛాదనగా అంటారు దీన్ని. మళ్ళీ రెండోది వచ్చి గడ్డి గాధంతో ఆచ్ఛాదన, పనికిరాని గడ్డిని కూడా ఆచ్ఛాదనగా వాడుకోవచ్చు. గడ్డి కట్టెలు, రాలిన ఆకులు, రెమ్మలు, ఎండిన కొమ్మలు, పీకిన కలుపు మొక్కలు, కొబ్బరి మట్టలు, పూలు, కుళ్ళి, నేలలో కలిసిపోయే ఏ సేంద్రియ పదార్థాన్నైనా పొలానికి పైకప్పుగా వేయడము అవసరం. జీవ ఆచ్ఛాదన, మొత్తం పంట భూమిలో ఒక్క అంగుళం కూడా వదలకుండా ఏదో ఒక విధంగా కప్పి ఉంచాలి. మధ్యంతర అంతర పంటలు, మిశ్రమ పంటలు, నేలపైన వ్యాపించే తీగ రకం పంటలు ఒత్తుగా వేసుకోవచ్చు. ఈ పంటలతో వచ్చిన ఆచ్ఛాదనని జీవ ఆచ్ఛాదన అని అంటారు. ఈ ప్రధాన పంటకు అండగా నిలుస్తుంది, తేమ పూర్తిగా నేల నుంచి ఆరిపోకుండా కాపాడుతుంది. సహజీవనం, అడవిలోని రకరకాల చెట్లు సహజీవనం చేస్తున్నాయి. పెద్ద చెట్లు, పొదలు, తీగలు, గడ్డి, మొత్తం 5 రకాల వృక్ష జాతులు ఎల్లప్పుడూ కలిసి జీవిస్తుంటాయి. మన పొలాల్లో కూడా ఇన్ని రకాల పంటలు ఉండడం చాలా ముఖ్యం. ఆదాయకరం, ఆరోగ్యకరం, శ్రమరహితం, ఇలాంటి ఆరోగ్యకరమైన పంటను పండించుకునేదానికి మనము ఎప్పుడు కూడా ఆచ్ఛాదన అనేది నీటి యాజమాన్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి మనం ఇంకా ఏమి చేయాలి? ప్రతి రైతు దేశీయ ఆవుని మనం ఒకటి కొనిపెట్టుకోవాలి, కలిగి ఉండాలి. దీని గురించి విజ్ఞానాన్ని పెంచుకొని ఇతరులతో అనుభవాలు పంచుకొని చర్చించుకోవాలి. సనాతన సాంప్రదాయ భారతీయ వ్యవసాయ పద్ధతులను మనం తిరిగి పాటించిన రోజున మనం ఆరోగ్యాన్ని పెంచుకుంటాము, భూసారాన్ని పెంచుకుంటాము. నూతన రైతులకు దీని ద్వారా కూడా శిక్షణ ఇస్తూ మనకు తెలిసిన విషయాలు పరస్పరము తెలియపరుచుకుంటూ ఉండాలి.
1: మీరింతవరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, గొర్రె పిల్లలు మేక పిల్లల సంరక్షణ గురించి కొన్ని వివరాలు వింటారు.
1: జీవాల పెంపకంలో మంచి లాభాలు రావాలంటే గొర్రె పిల్లలు మేక పిల్లల్ని ముందుగా సంరక్షించుకోవాలి. గొర్రె పిల్లలు మేక పిల్లలే జీవాల పెంపకందారులకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాని చాలా గొర్రెల మందల్లో 20-30% వరకు పిల్లలు చిన్న వయస్సులోనే మరణిస్తూ ఉంటాయి. ఇది సహజమని, పుట్టిన పిల్లల్ని బ్రతికించుకోవడం సాధ్యం కాదనే దురాభిప్రాయం చాలా మందిలో ఉండి మరణాలను గురించి పట్టించుకోవడం లేదు. గొర్రె పిల్లలతో పోలిస్తే మేక పిల్లల్లో మరణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి గొర్రె పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శాస్త్రీయపరమైన జీవాల పోషణలో పిల్లల్లో మరణాల శాతం 10 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి జీవాల పెంపకందారులు ముఖ్యంగా గొర్రె పిల్లల్లో మరణాలకు కారణాలను తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని మరణాల నుండి కాపాడుకుని మంద త్వరగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. గొర్రె పిల్లలు మేకపిల్లల్ని మరణాల నుండి కాపాడుకోవడం ఎలా అంటే, పిల్లలు పుట్టినప్పుడు పిల్లల శరీర ఉష్ణోగ్రత తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండాలి. పిల్లలు జన్మించగానే వాటి ముక్కు రంధ్రాల్ని పొడిగుడ్డతో తుడిచి శ్వాస సరిగ్గా పీల్చుకునేలా చూడాలి. పిల్లల బొడ్డును 2 నుండి 3 అంగుళాలు వదిలి దారంతో కట్టి కొత్త బ్లేడుతో కత్తిరించి టించర్ అయోడిన్ 2-3 రోజుల పాటు అద్దాలి. ఇలా చేయడం వల్ల ధనుర్వాతం, బొడ్డు వాపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యమైన పిల్లలు ఈనిన

0: పది నిమిషాల్లో నిలబడి పావు గంటలో పాలు త్రాగుతూ ఉంటాయి. పాలు త్రాగని పిల్లల్ని గుర్తించి పాలు త్రాగేందుకు సహకరించాలి. తల్లి పొదుగు బావుందో లేదో పరిశీలించాలి. పిల్లల్ని తల్లి నాకే విధంగా గమనించాలి. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పొదుగు శుభ్రం చేసి పుష్కలంగా జున్ను పాలు త్రాగించాలి. ఇలా చేస్తే పిల్లలకు యాంటీబాడీలు అంది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. విరోచనాలు, న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ తల్లి ఏ కారణం చేతనైనా మరణిస్తే పిల్లలకు ఆవు పాలు పట్టించాలి. పుట్టగానే ధనుర్వాతం రాకుండా టీటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ వేయించాలి. 3, 4, 5వ రోజు పిల్లలకు హోస్టాసైక్లిన్, నియాక్సి వంటి యాంటీబయాటిక్ పౌడర్ను నీళ్లలో కలిపి త్రాగించాలి. 7, 10వ రోజు లివర్ టానిక్ లేదా కార్మినేటివ్ మిక్చర్ తాగించాలి. 15వ రోజు నట్టల నిర్మూలన కోసం మొదటిసారి ఆల్ బెండాజోల్ మందు త్రాగించాలి. ఇక ఆహార విషయంలో పాకంలో ఖనిజ లవణ ఇటుకలను వ్రేలాడదీస్తే వాటిని నాకుతూ నేలను నాకకుండా మట్టి తినకుండా ఉంటాయి. వాటికి త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. 2-3 వారాల వయస్సు నుండి పిల్లలకు పప్పుజాతి గడ్డి, వేప కొమ్మలు కొరికేందుకు అందుబాటులో ఉంచాలి. తద్వారా పొట్ట త్వరగా వృద్ధి చెందుతోంది. పిల్లలకు తల్లి పాల అవసరం తగ్గుతోంది. 3 మాసాల వయస్సు పిల్లల్లో మేత వినియోగం బాగా ఉండి పెరుగుదల రేటు అధికంగా ఉంటోంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఉలవలు, శనగ, కంది, మినప, పెసల పొట్టు గాని, ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లల క్రీపు దానా గాని 100 నుంచి 200 గ్రాములు ఇవ్వాలి. ఆహార విషయం ఇలా ఉంటే ఇక ఆరోగ్య విషయంలో 3 మాసాల వయస్సులో నట్టల మందు 2వ సారి త్రాగించాలి. ఆ తరువాత ప్రతి 3 మాసాలకు 1సారి త్రాగించాలి. 3వ నెలలో గాలికుంటు వ్యాధి, 4వ నెలలో చిటుక రోగం నివారణ కోసం టీకాలు వేయించాలి. పేలు, మిన్నలులు వంటి బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం మందులు శరీరంపై పిచికారీ చేయాలి. 3 మాసాల వయస్సులో పునరుత్పత్తికి వినియోగించని మగ పిల్లలను గుర్తించి వాటి విత్తులు నొక్కిస్తే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి పెరుగుతోంది. పిల్లలకు ఈ వయస్సులో తరచుగా సోకే ప్రమాదకరమైన వ్యాధుల గురించి తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలి. 2-3 మాసాల వయస్సు నిండగానే పిల్లల్ని తల్లి నుండి వేరు చేయాలి. ఇలా చేస్తే తల్లులు త్వరగా ఎదకొచ్చి పొర్లుతాయి. చిన్న వయస్సులో అధిక చలి, వర్షాలు, వేడిని తట్టుకోలేక పిల్లలు మరణిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని వాతావరణ తీవ్రతల నుండి సంరక్షించుకోవాలి. సాధారణంగా పిల్లల్ని గంప క్రింద కప్పి ఉంచుతారు. ఇలా చేస్తే గాలి వెలుతురు ప్రసారం కాక పిల్లలు శ్వాస కష్టమై మరణిస్తాయి. న్యూమోనియా, కాక్సిడియోసిస్ వంటి వ్యాధులకు లోనవుతాయి. కాబట్టి తడికలు, వలలు కట్టి పిల్లల్ని అందులో ఉంచాలి. పిల్లల్ని కిక్కిరిసి ఉంచకూడదు. పిల్లల తల్లులుండే ప్రదేశం శుభ్రంగా లేకుంటే పొదుగుకు మట్టి అతుక్కొని పిల్లలు పాలు త్రాగే సమయంలో మట్టి కూడా నోట్లోకి వెళ్తోంది.
1: మీరింతవరకు గొర్రె పిల్లలు, మేక పిల్లల సంరక్షణ గురించి కొన్ని వివరాలు విన్నారు.
0: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
2: నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో పొద్దుకంగా 6 గంటలకి

0: చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటుండ్రు? మన గోరేటి ఎంకన్న సార్ వస్తుండంట.
1: ఏరువాకని సేత జల్లితే సాలు. పక్షులు పాలకంకుల తుంచి మేయము.
0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు.

0: అది మరవకుండ్రులా, 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త నన్నం మధు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం. మేడం
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
4: అవునండి.
3: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది, తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
4: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్లడానికి కారణము, ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే, గోదావరి జిల్లాలు రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
3: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంట?
4: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
3: డిమాండ్ ఉంది.
4: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి ఆ 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా, మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు

0: వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీరు చెట్లు అందించడం ఏదైతే ఉందో, అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రం 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే,
0: అందరు రైతులు
1: ముందుకు వచ్చినా ప్రభుత్వం
0: ప్రోత్సహిస్తుంది.
1: మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడ నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్ గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాల్ని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్ కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, 1 బాక్స్, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్ కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్ గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్ తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్లేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్ లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, అన్ని బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా, అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా, ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్ గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి, అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్ గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్ గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి

0: ఒకసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యానాధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యానాధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండలాధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓని పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయం గాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్ వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి? ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహం చేస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీయే మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్ కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం. అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ నేచురల్ గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్ని ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్ కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదే విధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా ఉపయోగం. అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్ గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్స్ లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం గానీ, ఐరన్ గానీ, మాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవి లత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవి లత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త నన్నం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా మా అన్నయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

సుమంగళి చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎంజోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రోజులు మారాయి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 54వ డివిజన్ నుండి బాబా మహమ్మద్ జమీర్, జావేద్, అమ్మని, చింటూ, వీరన్న, భద్రం ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి పూజ చిత్రం కోసం. చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం

కోకిలమ్మ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్ నగర్ నుండి దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి, కిరణ్, స్వప్న, జ్యోతి, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, ప్రవస్తి, కోటమ్మ, చాతుర్య, మణుగురు బండార్గూడెం నుండి కొమ్మ సత్యనారాయణ, శ్రీదేవి, హనీ, జయదీప్ వర్మ,

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ.

0: శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్వయంవరం చిత్రం నుండి పాటలు కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం సఫాయి బస్తి ఏరియా నుండి జానీ ముస్తఫా, చిన్న మహబూబ్, తాహేర్ బాబా, అబ్దుల్ మస్తాన్, బాడీ బిల్డర్ సలీం, ఫరీదా, ఇంకా వీరి స్నేహితులు, వీరందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు శ్రీమతి అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవు భద్రమ్మాదేవి మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి శ్రీవల్లి యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న మంగమ్మ దుర్గారావు నాగమణి మంజుల ఆదినారాయణ స్వరూప నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట విశ్వరూపం చిత్రం నుండి.

ఇప్పుడు వినండి ప్రేమ్ నగర్ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ గణేష్ బస్తీ నుండి మసూద్ ఉస్మాన్ గౌస్ లంబుబాబా మాదాసు పద్మ కొల్లు పద్మ బిట్టు రజియా ఎజాజ్ ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా జస్టిస్ చౌదరి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

0: మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने लोगों से राष्ट्रीय संसाधनों पर बोझ कम करने के लिए एकजुट होने का आह्वान किया. पश्चिम एशिया संघर्ष को दशक

శ్రోతలు, మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్దక్కయ్య చిత్రం నుండి ఈ పాట.

తెల్లవార నీ కూజీరేయిని తీరిపో నీకు కీతియ నీ హాయని తెల్లవార నీ కూజీ

0: నీలో పగలు రేయి ఒక చెయ్యి పోని
1: నీ ములుపు వాన కురి

మీరింతవరకు మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం కార్యక్రమంలో శివలీల బుర్రకథ వింటారు.

చెప్పండి ప్రణీత. అమ్మాయి, మరి ఈనాడు యువతి యువకులు బయటికి వెళితే ఇంటికొచ్చే వరకు కూడా అసలు వస్తారా రాననే టెన్షన్ తో ఉన్నారు. మన ఆడపిల్లల కంటే మరి మగపిల్లలు కనాలనే అసూయ కలుగుతుంది. ఆడపిల్లలకు రక్షణ లేదు, అయినా ఆడపిల్లలు మరి పద్ధతిగా కూడా తప్పారు. అందుకే మరి లోకల్లో మంచిగా మంచి మార్గాన నడపాలని చెప్పేసి ఆ పరమశివుడు మాయావేషం వేసుకుని భక్తి మార్గాన్ని మనిపి మరి భక్తిని పరీక్షించటానికి ప్రయాణమవుతాట. మరి అయితే పార్వతమ్మని మరిపించి పరిహాటనకు బయలుదేరాలి పరమశివుడు. మరి వాళ్ళు ఏ విధంగా బయలుదేరతారు చూద్దాం అమ్మాయి.

పది మంది సమక్షంలో అంత మందిస్తూ ఇంకా ఎన్నెన్నో పాపాలు చేస్తూ మనం కూడా సాగిస్తున్నాడు. భగవంతుడు నాడని భీతి విడిసి అవినీతి పనులకు అలవాటు పడి నేనే గొప్పవాడిననే భావన ప్రతి మనిషిలో ప్రవేశించింది నాడు. అందుకే సర్వోన్నతుడైన పరమేశ్వరుడు మరే వరద బీభత్సవాలను సృష్టించి మానవ గర్వాన్ని మట్టు పెడుతూ ఉన్నాడు. అయినా గాని ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ జీవితం నీటి మీద బుడగలాంటిదని మరిచాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? పగలు పొట్టకొర్రకు బౌద్ధ నాజన చింత తోడరాత్రి భోగ చింత

ఈనాడు మానవాళికి దైవ ప్రార్థనే సరంజం తప్ప ఏరే మార్గం లేదు. అట్టి శివలేల కదా గానం చేయబోతున్నాం అమ్మాయి. ఎందుకంటే భక్తులను పరీక్షించడానికి పరమశివుడు బయలుదేరాలి. కాని భర్తమ్మడ భార్య బయలుదేరితే భర్తకు మరి అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని చెప్పేసి, కాల సంగతిగా ఉంటుంది ఆడవారని చెప్పేసి విరహం నుంచి కలహం పెంచుకుంటున్నాడు. ఎందుకంటే ఆడవారు మూరుడు మల్లెపూలికి లొంగిపోతారు. ఆమెని లాలించి అక్కడి నుంచి కలహం పెంచుకుని మన భక్తులు ఏ విధంగా అయితే ఆరాధన చేస్తున్నారు తప్పుదారిని పట్టిన వాళ్ళ దారిని నడపాలి, భక్తిలో పరమార్థం తెలపాలి అని చెప్పేసి పార్వతమ్మను మరిపించడానికి ఏ విధంగా విరహం కల్పించుకున్నారు తెలుసా? అరుగు వెండి కొండపై చెల్లకలు వల్లూ

సత్యమే జయము, సత్యమే నిత్యము, సత్యమే సర్వార్థదాయకము. భగవంతుడు ఎప్పుడైనా భక్తులను ఏడ్పించి ముంచి పరీక్షించును, మిమ్మల్ని శాశ్వత ఆనందం కలిగించటానికి ననటంలో సందేహం లేదు. రజతాద్రియందు ప్రమద గణాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. శ్రీవారికి పాదసేవ చేస్తుంది పార్వతీ అమ్మవారు. పరమేశ్వరుని

పార్వతి, నేనంటే నీకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం, లేకపోతే నాకు సేవ చేస్తావా పార్వతి? పార్వతి, నీ ఒక్క సేవకం ఇచ్చాను, నీకు వరమిస్తున్నాను కోరుకోమన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతిది వంటుంది, మీ ధర్మపత్నిగా మీ పాదసేవ చేసినందుకు ప్రతిఫలముగా ఒక వరం ప్రసాదిస్తున్నారా? సరే, సద్వినియోగం చేసుకుంటాను స్వామి. ఈ విశాల సమయంలో, ఈ ప్రశాంత వాతావరణంలో ఒక పతివ్రత కథ చెబితే విని ఆనందించాలని ఉన్నది. మీరు మెచ్చిన, మీకు నచ్చిన పతివ్రత కథ చెప్పండి స్వామి అని ఎప్పుడైతే పార్వతి దీవన్నదో పరమేశ్వరుడు వక్రు నవి, పార్వతి వరాన్ని కోరమంటే పతివ్రత కథ చెప్పమని కోరావా? నిన్ను మించిన పతివ్రత ఎక్కడ ఉన్నదని చెప్పమంటావు పార్వతి? ఆదిశక్తి.

పరిగిడజుం హరిత. పార్వతి, సమస్త భూతాలకు ఆధారభూతమై నీవుండగా కేరే పతివ్రత కథ చెప్పాలట, ఈవిడ వింటుందట. పిచ్చి పార్వతి, అలాంటి కథలు లేవు. పార్వతి, నిన్ను మించిన పతివ్రత లేదు అన్నాడు. అంతట పార్వతిదేవంటుంది, స్వామి మిమ్మల్ని నగలు అడగలేరు, నాణ్యాలు అడగలేదు, ఒక పతివ్రత కథ చెప్పమన్నాను. అందుకు మీరెందుకు అలా అంటున్నారు అనేసరికి, పార్వతి నిన్ను మించిన పతివ్రత లేదు లేదు అని నేను వాదిస్తున్నాను, నిన్ను మించిన పతివ్రత ఉండడానికి అసంభవమని నేను చాచిస్తున్నాను అన్న. స్వామి, మీ భార్యగా మీకు ఎదురు చెప్తున్నానని ఏమనుకోకండి, నన్ను మించిన పతివ్రత ఉందండి. పార్వతి, నీ మాట కోసం ఒక మానవ కాంతను సృష్టించి ఆమెను పతివ్రతను చేస్తే అదే ఫలితం కోసం నేను ఆమెను అపవిత్రము చేస్తానన్నాడు. స్వామి, ధర్మాన్ని మీరు అధర్మంగా మార్చలేరండి, న్యాయాన్ని అన్యాయంగా సృష్టించలేరండి, కనుక మీరు అపవిత్రము చేయలేరన్నది పార్వతీదేవి. నేను ఎలా అపవిత్రము చేయలేకపోతానో చూస్తానన్నాడు పరమేశ్వరుడు. మీరు చూసేదేమిటండి, ధర్మాన్ని ఎలా అధర్మం చేస్తారో నేను చూస్తానన్నది. ఇద్దరు కలహించుకుని ఆగ్రహించుకుని ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని కూర్చున్నారు ఆది దంపతులు. అటువంటి సమయంలో బ్రహ్మ మానస పుత్రుడు నారద మహర్షి గానం చేసుకుంటూ వస్తున్నాడు. గజ జన్మ వరదారణ గజ జన్మ వరదారణ గౌరీ రమణ గజ

నా కడుపు నిండదు. అయినా ఆ రోజులైనా కూడా ఎక్కడా కూడా కలహం దొరకటలేదు. అదిగో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులైన ఆది దంపతులకు పెరిగింది కలహం. ఏమైనా వీరి పోట్లాట నా ద్వారా పెరగాలి అంటూ కైలాసానికి వచ్చిన నారదుడు పార్వతమ్మకు నమస్కరించి శంకరును పలకరించాడు. స్వామి, నీ ఇరువురికి వచ్చిన కలహానికి కారణం తెలుసుకోవచ్చురా అని ఎప్పుడైతే అన్నాడు, అంతట పార్వతీ అమ్మ కలుగజేసుకుని, నారదా, నీకు కలహా భోజన బిరుదు ఉంది, అది మా విషయంలో సార్థకం చేసుకోకు. ఎందుకంటే ఇది మా కుటుంబ సమస్య. ఏమేమో గొడవలు ఉంటాయి మాది మాకు తెలుసునయ్యా, నువ్వు వచ్చిన దారిని వెళ్ళరాదు అని ఎప్పుడైతే అన్నదు, పరమేశ్వరుని వద్దకు వెళ్లాడు. స్వామి, కుశలమే కదా అన్నాడు. వద్దన్న పట్టుచీర కట్టుకొస్తాడు కదా పరమేశ్వరుడు అంటున్నాడు. నారదా, విన్నావు కదా ఆ జన్మ బ్రహ్మచారి నీకేం తెలుసయ్యా, ఆడవారిని కట్టుకున్న మాకు తెలుసు ఆ పాటలు ఏమిటో. నీకు తగినటువంటి కలహేచర దొరకదు, మరొక చోటు వెళ్ళమన్నాడు పరమేశ్వరుడు. అంతటా నారద మహర్షి అంటున్నాడు, స్వామి, ఈ సమయమున మీకు ఉపకారం చేసిన అపకారమే అవుతుందేమో, సరే అలాగే వెళుతున్నానని చెప్పేసి వెనుకొంజ వేస్తాడు నారదుడు. అంతట పార్వతీ అమ్మవారు చూసింది, ఏమిటి మా స్వామి వారు కోపగించుకున్నారా, నేను పిలుస్తాను చూడు. అయ్యో నారదా, వెళ్తున్నారా, ఇలా రండి, అలా కూర్చోండి, మాకు జరిగిన గొడవ చెప్తాను వినండి. వారు పర్యటనకు వెళ్లారు కదా, నా పతిదేవుడని చెప్పేసి పాదసేవ చేశాను, నా సేవకునిచ్చిన పరమేశ్వరుడు ఒక వరం కోరుకోమన్నారు కదా అని ఒక పతివ్రత కథ చెప్పమని కోరాను. అందుకు మా వారు ఏమన్నారో తెలుసా నారదా, నిన్ను మించిన పతివ్రత ఎక్కడున్నది, నీవే మహాపతివ్రతవు అన్నారు. అందుకు నేనన్నాను, నన్ను మించిన పతివ్రత ఉంది అన్నాను, ఆయన లేదు అన్నారు, నేను ఉంది అన్నాను. ఇది నారదా మా కలహానికి కారణమన్నది. బాగా చిక్కారనుకున్నాడు పరమేశ్వర, మీరు కోపగించనంటే ఒక్క మాట ఏమమ్మా పార్వతమ్మా, ఎక్కడో పతివ్రత ఉంది అని మీరే అంటున్నారు కదమ్మా, ఆవిడెవరో మీరే సెలవివ్వకూడదు అని ఎప్పుడైతే అన్నాడు పార్వతమ్మ పక్కున నవ్వి, నారదా, విషయము నువ్వు చెప్తే ప్రమాదం నీకు వస్తుందని నా వైపు వేశావా, నిజం చెప్పటానికి నిష్ఠూరం ఎందుకు చెప్తున్నాను. మీరు ధర్మపురి

నారాయణ నారాయణ అంటూ అమృతాన్ని కురిపించే గానం చేస్తూ వస్తూ అనుకుంటున్నాడు. ఎన్ని రోజులైనా నా ఆకలి తీరటం లేదు, కలహం దొరకటం లేదు. కలహం దొరికితే గాని

0: నారద, ధర్మపురి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ. ఆ రాజ్యమందు జారులు లేరు, చోరులు లేరు, పరాయి సొమ్ము నాశించే స్వార్థపరులు లేరు, మోసగాళ్ల మొచ్చుకైనా కానరారు. అతని భార్య సత్యవతి సుగుణాల రాశి. అందులో నిన్న యథార్థం చెప్పాలంటే వ్రత నియమంలో కాని పాత వృత్తిలో కాని ఆవిడకి మించిన వారు ఉన్నారా? నారద, ఈ కథ ఇలా ఉండగా సత్యవతి గర్భం ధరించింది.
1: నెల దప్పడం ఏమిటి? నెల తక్కువ దాన ఎక్కడైనా బస్సులు దప్పి, ఆటోలు దప్పి, రిక్షాలు దప్పి, లేదా బడికెళ్ళిన పిల్లలు దప్పుతారు. నెల దప్పడం ఏమిటి?
2: నెల దప్పడం అండి, తెలియదా?
1: నాకు తెలియదు.
2: సత్యవతి భూలోకంలో గర్భం ధరించింది అమ్మాయి.
1: ఓహో, ఇదా గడిబిడి కేసా?
2: అవును.
1: ఓహో,
2: ఒకసారి నువ్వు పక్కకి చూడు.
1: ఏడు తల్లి, ఇప్పుడు బస్సులు వచ్చేటప్పుడు బానే ఉన్నారు కదా?
0: ఏమి, కడుపులో తిప్పుతుంది, చింతకాయ కావాలనిపిస్తుంది, మామిడికాయ కావాలనిపిస్తుంది.
1: ఓహో, అంటే పుల్ల పుల్ల కాయలు కావాలి వస్తుందమ్మా.
0: అవునే, అదుగో
1: అమ్మా
0: కడుపులో ఏదో జోల పాడినట్టుగా ఉంది నాకు.
1: ఓహో, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనుకుంటలే అమ్మా.
0: తెలుసా,
1: జాగ్రత్త.

0: ఆ బాలుడు ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ధరణికి జారాడు. ఆ వరాన శివ వంశంతో పుట్టాడని చెప్పేసి ఆ బాలునికి స్నానాలు చేయించి పట్టుబట్టలు కట్టి ఉత్సవాలు చేస్తూ ఉన్నారట.
1: ఎలాగండి?
0: పచ్చబ

0: భూషణుడని పేరు పెట్టినారే. ధరిత అలా బాలుని చక్కగా పెంచసాగారు.
1: అవునండి.
0: ఈ కథ ఇలా ఉండగా
1: ఉండగా
0: పరమేశ్వరుడు నారద దగ్గరికి వెళ్ళి
1: వెళ్ళి
0: ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా నారదా, ఇప్పటి వరకు మా పిచ్చి పర్వత ఏదో చెప్పింది విన్నావు కదా? ఆమె మహాపతివ్రతని, గర్భం ధరించిందని, చక్కని బాలుడు శివాంశులతో పుట్టాడని, ఇవన్నీ నిజమేనంటావా? ఆమె మాటలు అర్థార్థములదా?

0: ఖరీదా జిన్ ఖరీదా నారదా ఆ మానవకాంతను అపవిత్రం చేస్తానన్నాడు స్వామి.
1: స్వామి,
0: ఆ పని మీరు చెయ్యలేరు. ఎందుకంటే మరచిపోయారా, ఆనాడు మీ త్రిమూర్తులు ముగ్గురు కూడా అనసూయ జోలికి వెళ్లారు. ఏమయ్యారు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మరచి తీరావో.

పదులా జోలికి పోతే అవమానము తప్పదులే. పతివ్రతలనే పరి

స్వామి మరచిపోయారా? ఆనాడు మరి మీ త్రిమూర్తుల ముగ్గురు కూడా అన్నసూయను పరీక్షించాలని వెళ్లినారు. మీ ముగ్గురిని ఏం చేసిందో తెలుసా? మీ ముగ్గురిని చంటి పాపలను చేసి, స్వామి మీ ముగ్గురు త్రిమూర్తులని కూడా చంటి పాపలను చేసి కన్నబడిని లాలించిన మాట మరచినారే. త్రిమూర్తులను ముగ్గురిని కూడా చంటి పాపలుగా చేసి తన ఒడిని లాలించిన మాట మరచిపోయారా? మానవ కాంతి కదా అని ఆవిడను పరీక్షించడానికి వెళుతున్నారేమో. ఒకవేళ వెళ్ళినా అపజయం మీకే పార్వతమ్మ, జయము మీకే అని తప్పుకున్నాడు నారదుడు. పార్వతీది కూడా సంతోషంతో తల తిప్పుకుని వెళ్లిపోయినది. కానీ శంకరుడు మాత్రం కోపోతున్నాడు. కొన్ని రోజులు గడిచాయి, కానీ ఈశ్వరుని హృదయంలో బాధ ఎక్కువైనది. ఆమెను ఎలా పరీక్షించాలి అని 100 మంది మాయాశిష్యులను వెంటబెట్టుకుని ఆ ధర్మపురి రాజ్యానికి బయలుదేరాడు. ఆ రాజ్యం ఎలా ఉందమ్మాయి? పట్టణ సోగే.

అంతేకాదమ్మాయి, అందమైన భవనాలు, ఆకాశాలంటే కోటలు, సజీవ శిల్పకళ నైపుణ్యము, విశాలమైన పురవీధులు, పాలు పోసి పాలు ఎత్తవుతున్నట్టుగా ఉన్నది ఆ ధర్మపురి రాజ్యము. అలా ఉన్న ధర్మపురిలోనికి 100 మంది మాయా శిష్యులతో ప్రవేశించాడు పరమేశ్వరుడు. అది మహాశివరాత్రి పర్వదినము, శివ పాదారవిందముతో నిండిపోయినది. సత్యవ్రతం చేస్తూ ఉంది, సత్యవర్మ భార్య వ్రతం చేస్తూ, ఓ పరమేశ్వర నా ఈ వ్రతానికి ఏ ఆటంకం కలగకుండా చూడు తండ్రి అని పదే పదే ఆరాధిస్తుంది. తెల్లవారిపోయింది, అతిథులు రాలేదు. నా వ్రతంలో ఏదైనా లోపం ఉన్నదని చెప్పేసి పతి దగ్గరికి వెళ్ళి, స్వామి తెల్లవారిపోయింది, అతిథులు రాలేదు, నా వ్రతంలో ఏదైనా లోపం ఉంటే మన్నించండి స్వామి అని ప్రాధేయపడుతుందట. అంతటా భర్త అంటున్నాడు, దేవి నమ్మిన వారికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్ముకుని భగవత్ ఆరాధన చేస్తూ ఉన్నావు, ఆ పరమేశ్వరుడే వచ్చి నీ కోరిక తీరుస్తాడు, నువ్వు నిశ్చింతగా ఉండమన్నాడు సత్యవర్మ. అంతటా భక్తి మందిరానికి చేరి ఆ పరమేశ్వరుని ఆరాధిస్తుంది సత్యవతి.

నా భక్తికి అర్థాన్ని కలిగించుము స్వామి, మా గృహం పావనం చేయి స్వామి అని పదే పదే ఆరాధిస్తుంది. అదే సమయంలో వచ్చాడు బోళాశంకరుడు కొంతమంది మాయా శిష్యులతో. ఏమి ఇన్ని కష్టాలలో నన్నే ఛానిస్తుంది సత్యవతి, ఈమె భక్తిని ఏమని వర్ణించబడను, ఈమెను లాలించనా ఉజ్జగించనా? లేదు, పరీక్షించాలి. హర హర శంకర.

0: స్వామి
1: స్వామి
0: వచ్చారా? మీ రాక కోసం ఎదురు చూస్తుంటుంది. రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి. మా గృహం పావనం చేయండి స్వామి అని ఎప్పుడైతే అన్నదో, నీవేనా సత్యవతి రాణి వెంటే?
1: నేనే స్వామి.
0: అయినచో నీ ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చాను, కాని ఒక షరతు అన్నాడు స్వామి.
1: స్వామి?
0: ఏమీ లేదమ్మా, నాకు మూడు కోరికలున్నాయి.
1: మూడు కోరికలున్నాయి,
0: అవి తీరుస్తానంటే నీ ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను, లేదంటే మరొక చోటుకు వెళతాను.
1: అయ్యో స్వామి, ఎలా రండి.
0: స్వామి, మీరు అడిగిన మూడు కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడు తప్పి నా సత్యవతిని కాను. రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి అని ఎప్పుడైతే అన్నదో, ఆడి తప్పను అంటున్నావు.
1: అవును,
0: మరి భోజనం తర్వాత లేదు అంటే? అందుకనే మీ పెద్దల మీద ప్రమాణం చేసి చెప్పమన్నారు స్వామి వారు. అలాగే నేను ప్రతినిత్యం పూజించే ఆ

0: మీకు సాక్ష్యం చెప్తున్నాను, నా భర్త మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆడి తప్పను. రండి భోజనం చేయండి అని ఎప్పుడైతే అన్నదో, 100 మంది మాయా శిష్యులతో భోజనం చేశాడు పరమేశ్వరుడు. తాంబూలం వేసుకున్నాడు. అమ్మాయి సత్యవతి, వరము కోరు, సమయం ఆస్థానమైనది కోరమంటావా? ఏమీ లేదమ్మా. భక్తిపరుడైన, బుద్ధిమంతుడైన, గుణవంతుడైన నీ భర్త మా అమ్మాయి పాద సేవ చేయాలి, ఇది నా మొదటి కోరిక అన్నాడు. స్వామి, ప్రజలను పాలించే ప్రభువు, మీ అమ్మాయి పాద సేవ చేస్తే అమాయకమైన ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి. నా జీవితం అంతా మీ అమ్మాయి పాద సేవ చేస్తాను స్వామి అని ఎప్పుడైతే ప్రాధాయపడ్డదో, చూశావా, ఆడు తప్పను అన్నావు, అందుకనే మీ కులదైవాల మీద ప్రమాణం చేయించాను. ఈ మాట నీకు సాధ్యమా? అనొచ్చా నీవు అని ఎప్పుడైతే అన్నదో, పక్కనే ఉన్న సత్యవర్మ రాణిని చేరి, దేవి, ఆడి తప్పిన ఆ సత్యవతి అంటే నేను సహించలేను సుమా, ఆ మునికి అంత సేవ చేయటానికి పంపించమన్నాడు. భర్త మాట జబదాటక ఆ మునేశ్వరుని వెంట వెళుతూ ఉన్నాడు సత్యవర్మ. ఆ సత్యవర్మని వెంట పెట్టుకుని ఆ మునేశ్వరుడు గుట్టలు మెట్టలు దాటి ఆ అరణ్యంలో కడుగు పెట్టాడు. ఆ అరణ్యములో విశాలమైన ప్రదేశాన్ని సృష్టించాడు. సుందరమైన భవనాన్ని కట్టాడు. అందమైన అమ్మాయిని ప్రవేశపెట్టాడు. ఆ భవనం ముందుకెళ్లి, ఓ అమ్మాయి అని కేక పెట్టాడు. ఆ అమ్మాయి వగలు వలక పోస్తూ వయ్యారాల నడకతో, పిలిచారా నాన్నగారు అంటూ వచ్చి నిలబడ్డది. అవునమ్మా, నీకు సేవకుడు కావాలన్నావు కదా, ఇదిగో ఇతను తీసుకొచ్చాను, నీకే సేవలు చేయాలో చెప్పి చేయించుకో అని చెప్పేసి ఆ మాయాకాంతకి అప్పగించి తాను అదృశ్యమైపోయాడు. అంతట సత్యవర్మ వద్దకు చేరి, మీ పేరేమిటి?
1: సత్యవర్మ.
0: ఆ సత్యవర్మ గారు, మీ గురించి మా నాన్నగారు అంతా చెప్పారు, మంచివాడని, బుద్ధిమంతుడని, గుణవంతుడని ఇంకా చాలా చెప్పారు. కానీ మీరు ప్రతిరోజు నాకు ఏమి సేవలు చేయాలో చెప్తాను, చేస్తారా?
1: చెప్పండి.
0: అదేనండి, మీరు తప్పకుండా చేయాలి.
1: తప్పకుండా చేస్తాం.
0: అదేంటి? కొక్కర కోయని కోడి.

0: సత్యవర్మ గారు, మీరు తెల్లవారుజామున లేవాలి. పన్నీట స్నానమాడించాలి. పట్టుబట్టలు మీరే స్వయముగా నాకు కట్టాలి. కమ్మ కమ్మని పిండి వంటలు వండి మీ స్వహస్తాలతో నాకు పెట్టాలి. పానుపు సవరించాలి. నేను ఉద్యానవన విహారం చేసేటప్పుడు నా వెన్నంటే ఉండాలి అని చెప్పి ఉద్యానవనానికి చేరుకుంది మాయాకాంత. అతన్ని ప్రేమించినట్టు నటిస్తూ పాట పాడుతూ ఉంది. రాజా, ఓ రాజా పలుకవా. రాజా,
1: మీ రాజావారు
0: సరసకు రావే మీరా.
1: అయ్యయ్యో
0: రాజా, సరసకు.

సరసకు సరసకు సరసకు రాజే మీరా నా సామి నిన్న.

అబ్బా నమ్మన్మదాకారా, నిన్ను చూస్తూ ఉంటే నాకు వివాహం ఆడాలనే కోరిక కలుగుతుంది. ఏమైనా మా నాన్నగారికి చెప్పి మన వివాహానికి ఏర్పాట్లు చేస్తాను. ఆవిడ మాటలు విన్న సత్యవర్మ, అమ్మా ఏమిటమ్మా ఇది, నాకు భార్య ఉందమ్మా, పదివత్రముల మగపిల్లవాడున్నాడమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. అమ్మా సరి సరి, ఎంత మాట వినగానే విటల పల్కుట పాడియే తరుణిరా తరుణిరా, నీదు వంచతంబు. అమ్మా నీకిది తగ తల్లి, నాకు భార్య ఉంది, పదివత్రముల మగపిల్లవాడున్నాడు, నన్ను అర్థం చేసుకోమ్మా. నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు అన్న లాంటి అతి తప్పుడు మాత్రం. నిన్ను వివాహం ఆడాలనుకున్నా అలా జరిగి తీరవలసినదే అని చెప్పి సత్యవర్మను వెంబడిస్తూ ఉంది. నేరం చేయకపోయినా తప్పించుకుని పరుగు తీస్తున్నాడు సత్యవర్మ. సత్యవర్మ ఎంత దూరం పోతావో చూస్తాను అని చెప్పి జుట్టంతా వెరిగి పోసుకొని దేహమంతా రక్కుని మాయా శంకనం చేరి, నాన్నా నాన్నా నీవు నా వద్ద ఉంచిన సేవకుడు అనీచుడు, నా బతుకు భగ్నం చేస్తాడు నాన్న, నన్ను బలత్కరించాడు నాన్న అని వగలమారి ఏడుపు ఎడవసాగింది మాయా కాంత. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు సమయం చిక్కిందని చెప్పేసి సత్యవర్మ వద్దకొచ్చి చేతులకు సంఖ్యలు తగిలించి ధర్మపురి రాజ్యానికి చేర్చాడు. ధర్మపురి వాసులంతా కూడా సభ తీర్చి ఉన్నారు. సభా మధ్యకు వీడ్చి వెళ్లాడు. సభా సతులారా, ఓ పిల్లలారా, ఓ పెద్దలారా, ఇతడు ఒక కన్య జీవితాన్ని నాశనం చేశాడు, ఇతనికి తగిన కఠిన శిక్ష విధించండి అని చెప్పి సభ నుండి తప్పుకున్నాడు పరమేశ్వరుడు. సభాసతులందరూ కూడా ధర్మపురి రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించే ఈ సత్యవర్మ ఒక కన్య జీవితాన్ని నాశనం చేస్తాడా, ఇతనికి తగిన కఠిన శిక్ష విధించాలి అని చెప్పి ఉరిశిక్ష నిర్ణయించారు. అలా చెట్టుకు ఉరదీశారు. అంతఃపురంలో ఉన్న సత్యవతికి తెలిసింది ఈ విషయం. పరుగు పరుగున వచ్చింది, నా భర్తకు మరణ శిక్ష దగ్గర నీకు జాలి లేదా? ప్రతి నిత్యము నేను పూజించినది, నీకు నైవేద్యం పెట్టనిది, కనీసం మంచి నీళ్ళని ముట్ట నేను ఆ భర్తను నాకు దక్కించవా? నాకు పదభిక్ష పెట్టండి స్వామి, నాకు పదభిక్ష పెట్టండి. ఈ సభలో ఈ అన్యాయాన్ని ఆపే వారే లేరా? ఈ సభలో ఈ అక్రమాన్ని అరికట్టే వారే లేరా? పరమశివ నా పైన పంతమా స్వామి,

അമ്മേ, എവിടെ എന്നായോ നന്നു മരിച്ച് വെള്ളിപ്പോയാരാ, നന്നു മരിച്ച് മീരു വെള്ളിപ്പോയാരാ, മീരു లేని ജീവിതം నాకు అక్కర్లేదు, నేను మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి తాను కూడా భర్తతో సాగమనాన్ని సిద్ధపడ్డది సతీ సత్యవతి. అదే సమయంలో వచ్చాడు బాలాశంకరుడు. ఏ ఉమ్మా సత్యవతి, ఒక్క కోరిక నెరవేరింది, ఇంకా రెండు కోరికలు మిగిలి ఉన్నాయి. ఆ రెండు వరాలు ఇవ్వకుండా చేరుకోవడం నీకు ధర్మమా? ఆ రెండు వరాలు కూడా తీర్చి నువ్వు చేరుకో ఎక్కడికైనా అన్నాడు. మీ మనసు ఎంత కట్టిన పాషాణమండి, భర్తను పోగొట్టుకుని బాధపడుతున్నానని వరాలు అడుగుతున్నారా? అవును, మీ మాట కోసం నా భర్తను దారపోస్తాను, మీ మాట కోసం ఆ రెండు వరాలు తీర్చి నా భర్త దగ్గరికి నేను వెళ్లిపోతాను, ఆ వరం కూడా కోరండి అని ఎప్పుడైతే అన్నదో, ఏం చెప్పమంటావమ్మా? నీ భర్త చేసిన దురాగతానికి నా కూతురు కాళికలయానికి వెళ్లి ప్రాణాత్మడకు సిద్ధపడ్డది. అదే సమయంలో కాళిక మాత ప్రత్యక్షమయ్యి, అమ్మాయి నువ్వు అపవిత్రమైన దానివి, కనుక 10 వత్సరముల మగపిల్లవాడిని నాకు బలి ఇచ్చి ఆ తర్వాత నువ్వు సాగమనానికి సిద్ధపడమన్నది ఇది రెండవ కోరిక అన్నాడు. ఏమిటి స్వామి, 10 వత్సరముల మగపిల్లవాడిని బలి ఇవ్వాల? అమ్మా జగజ్జనని, ఏమిటమ్మా ఇది, పసిబిడ్డల బలి కోరావా అమ్మా? అమ్మా.

0: ಸ್ವಾಮಿ, ಪಸ್ಪು ಕುಂಕುಮ ಲೇನಿ ಪಡತಿ ಜಗತ್ತಿಗೆ ಬರುವಯ್ಯ. ಬರ್ತಾಳೆ ನೀ ಬ್ರತಕು ನಾಕೊದ್ದು. ಆ ಕಾಳಿಕಾ ಮಾತಕ್ಕೂ ನನ್ನ ಬಲಿ ಚೇಯಿಂಡಿ ಸ್ವಾಮಿ, ಆ ಕಾಳಿಕಾ ಮಾತಕ್ಕೂ ನನ್ನ ಬಲಿ ಚೇಯಿಂಡಿ ಅದು ಎಪ್ಪಡೈತೆ ಅನ್ನೋದು. ಮರಿ ಮಾಯಾವೇಶಲ್ಲೋ ಉನ್ನ ಪರಮೇಶ್ವರ್ ಏಮಂಟನಾಡು ತಿಳ್ಸಾ? ಏಮ್ಮಾ, ಆ ಕಾಳಿಕಾ ಮಾತ ನಿನ್ನ ನನ್ನ ಕೋರಲೇದೆ? ಪದಿವತ್ರಮ್ಮ ಮಗ ಪಿಲ್ಲವಾಡಿನಿ ಕೋರಿಂದಿ, ಪದಿವತ್ರಮ್ಮ ಮಗ ಪಿಲ್ಲವಾಡು ಕಾವಾಲಿ
1: ಅಂತೇ.
0: అనగాని ఈ జగతిలో ఏ తల్లిస్తుంది చెప్పండి? నవ మాసాలు మోసి పదివత్రములు పెంచి ఏ కన్న తల్లిస్తుంది చెప్పండి? నేను వస్తానండి అని నిఘాంత పోయి చూస్తూ ఉండగా, ఎవరిస్తారు ఎవరిస్తారంటావేమి? నీ బిడ్డ పనిభూషణుడు ఉన్నాడు కదా, అతను బలి ఇవ్వన్నది.

0: నా బిడ్డన స్వామి.
1: అయ్యయ్యో
0: అని ఎప్పుడైతే అన్నదో పక్కనే ఉన్న పనిభూషణ అమ్మా ఆ స్వామి వారి కోరిక నెరవేర్చు.
1: అయ్యయ్యో
0: అనగానే
1: అనగానే
0: నెరవేర్తాను. మునేంద్ర ఆలయానికి పదండి, నా బిడ్డ నేనే నరికేస్తాను, ఆ తల్లికి బలి ఇస్తాను అని చెప్పి ఆలయంలో ఆ బిడ్డను పరుండబెట్టి ఆ పాలుగారి ముఖ విందని చూసి ఎన్నో నోములు నోచి కన్నాను, ఎన్నో వ్రతాలు ఆచరించి కన్నాను. ఒక్కగాని ఒక్క తన ఎడివి నేటికి నీకు నాకు రుణం తీరిపోతుందా బాబు అనగాని
1: అనగానే
0: ఎందుకమ్మా కన్నీరు అమ్మా ఆడించు బా.

0: అది ఎప్పుడైతే అన్నాడు కొడుకు మాటలు విని
1: విని
0: ఆ కత్తితో ఖండించేసింది. స్వామి
1: స్వామి,
0: రెండు కోరికలు తీరాయి.
1: అయ్యో,
0: ఇక నాకు సెలవు ఇవ్వండి అని ఎప్పుడు అడిగిందో. ఏమమ్మా, రెండు కోరికలే తీరాయి, మూడో కోరిక అట్లే మిగిలిపోయినది కదా.
1: అవును కదా,
0: ఆ కోరిక కోరండి స్వామి, ఆ కోరిక కూడా తీర్చి నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని ఎప్పుడైతే అన్నదో, ఎన్నాళ్ళ నుంచో నాకు ఒక కోరిక మిగిలిపోయినదమ్మా.
1: స్వామి,
0: అదే
1: అదే అంటే
0: మరి ఒక్క క్షణకాలం ఎవదీయమన్నాడు. ఘాటుగా వెళ్లి ఆలోచించుకుంటున్నాడు. అంతటా నారద మహర్షి వచ్చాడు. ఏమయ్యా శంకర స్వామి, ఎంతవరకు వచ్చింది కథ అన్నాడు. ఆ కథ సంగత నేను చూసుకుంటాను గాని ముందు ఇక్కడి నుంచి వెళ్లమన్నాడు. ఏమయ్యా, ఆనాడు పార్వతీ దేవుతో గొడవ పడి ఇక్కడికి వచ్చావు, సత్యవతిని పరీక్షించావు, భర్తను ఉరి తీశావు, బిడ్డను నరకమన్నావు, ఇప్పుడు మళ్లీ కోరుతున్నావా అనేసరికి ఇక్కడి నుంచి వెళ్ళు నేను చూసుకుంటానన్నాడు. వెళ్ళాడు. ఆ వరం నిశ్చయించుకుని ఆమెనే కోరు భావాన్ని వ్యక్తం చేశాడు.
1: అయ్యయ్యో,
0: ఏమని అమ్మాయి సత్యవతి, ఈ కోరిక కోరుతున్నందుకు నువ్వు అన్యుతా భావించవద్దు సుమా. అదే
1: అదే అంటే
0: కామవాంఛ.

కరిగిరా, ఇదేనమ్మా నా కోరిక అన్నాడు. ఆ మహాసాధ్వి హృదయం భక్కుమన్నది, ఆవేదనతో రగిలిపోయింది. అయ్యా చేయనిది లేక ఓడ ఓడల ప్రయత్నించింది, కానీ పని జరగలేదు. అదే స్వామితో చెప్పింది. ఆ స్వామి వారు ఏమన్నారో తెలుసా? భావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మాటలు విన మహాసాధ్వి కాల్చాయిని గ్రహం దగ్గరికి వెళ్లి, అమ్మా ఈ మునేశ్వరుడు పిలిచి భిక్ష పెడితే కోరడానికి కోరికలు కోరుతూ ఉన్నాడు. అమ్మా నాలాంటి పతివ్రతలను భంగపరిస్తే ఈ మునేశ్వరుడికి జపం చేసుకోవటానికి దోషుడు నీళ్లు కూడా పుట్టవమ్మా అని ఎప్పుడైతే అన్నదో ఈ మాట విన్నాడు నారద మహర్షి. కైలాసానికి వెళ్లాడు. అమ్మా ఉమాదేవి ఊలకొల కొంపలు మునిగిపోతున్నాయన్నాడు. ఏమి నారద అడావిడిగా వచ్చావుంది, చూడు ఆనాడు నేను నీతో పీకలాట పెట్టుకుని భూలోకానికి వెళ్లాడా, సత్యవతి భర్తను ఉరితీశాడా, బిడ్డను నరకమన్నాడు, ఇప్పుడు కామవాంఛ కలిగిందట, తనకు స్థాని కావాలట. ఏమమ్మా మీ బిడ్డను ఇలా ఏడ్పించడం బాగుందా? అయ్యో నా బిడ్డకు అపాయం వాటలేనదా అని చెప్పేసి, ఏమైనా ఉపాయం ఏమన్నుంటే చెప్పు నారదా అని ఎప్పుడైతే అన్నదో, నీవే చక్కని సానివేశం ధరించి ఆమెని కాపాడు, నీ మాంగళ్యాన్ని నీవే రక్షించుకో అని చెప్పగా ఆమె చక్కని సానివేశం ధరించి ధర్మపురి రాజ్యానికి వచ్చింది. ఆ విగ్రహం ముందు పడి ఏడుస్తున్న బిడ్డను లేపి, అమ్మాయి నేను వచ్చానన్నది. అమ్మా నా సౌశల్యాన్ని కాపాడే ప్రత్యక్ష దైవంలో ఉన్నావు, నీకు వేయి వరహాలు ఇస్తాను, కావలసిన నా ఆభరణాలు ఇస్తాను, ఆ ముని కోరిక తీర్చమన్నది. నీకెందుకు నువ్వు ఉండు, చూడు నిన్న మా వాడలకు వచ్చావట, నా పేరు భవానీ అంటారు, ఆ మునేశ్వరుడు ఎక్కడున్నాడో చెప్పమన్నది. అలా మేడలో ఉన్నాడు. ఆ యొక్క సానివేశమని వెళ్ళింది. ఇప్పటి వరకు కూడా నాతో గొడవ పెట్టుకుని భక్తులని ఈ విధంగా ఆట పట్టిస్తున్నావా? ఆడుకుంటున్న వాళ్లతో నేను ఇప్పుడు నేను ఆట పట్టిస్తానని చూపించేసి ఏ విధంగా అభినయం చేసుకుంటూ వెళుతుంది ఆ పరమేశ్వరుడు వద్దకు.

అలా వగల వలగ పోస్తూ వీళ్ళు నిలబడ్డది. ఎవరేమి ఎంత అందంగా ఉన్నది, ఎంత రూపవతి. ఎవరెవరేమన్నాడు, నేనండి మీరు కోరుకున్న కన్యను వచ్చానంది. ఏమిటి రూపమైతే అపురూపంగా కనిపిస్తుంది, ఈ గొంతు ఎక్కడో ఇన్నట్లున్నది అని చెప్పి దివ్య దృష్టితో చూశాడు పరమేశ్వరుడు. ముసుగులో ఉన్నది పార్వతి అని గ్రహించాడు. కైలాసంలో సాధించిన దిశ ఇక్కడ కూడా వచ్చావా అని ఎప్పుడైతే అన్నాడు, స్వామి నాతో గొడవ పడి ఈ భూలోకానికి వచ్చి భక్తులను అనేక ఇక్కట్లు పెడుతున్నావే, నా బిడ్డను చూడు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని ఏడుస్తూ ఉందట. పార్వతి, ఒకప్పుడు పతివ్రత కథ చెప్పమని కోరావు కదా, ఆమె పాతవిత్యం ఆనాడు చెప్పుంటే ఈ లోకానికే తెలుస్తుండేది, ముల్లోకాలకు తెలియాలని ఇలా చేశాను. చూడు భక్తులు చాలా మంది మరి క్షేత్రాలకు వెళతారు, మరి మోక్షం కావాలని అడగరు, బిడ్డలు కావాలని, ఆస్తి కావాలని, సిరి సంపదలు కావాలని ఎన్నెన్నో కోరతారు. కానీ మోక్షం కోరేవాళ్లు ఒక్కడే సత్యవతి, ఆమెనే పరీక్షించడానికి వెళ్లాను. చూడు అదంతా ఒక మాయ, ఆవిడ చనిపోలేదు, అదిగో చూడు వస్తున్నారని చెప్పాడు. ఆ ముగ్గురు కూడా ఆ పరమేశ్వరుల వద్దకు వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారట.

0: అని చెప్పేసి ఈ విధంగా ప్రదక్షిణ చేశారంట.
1: అవునండి.
0: అప్పుడు పార్వతి పరమేశ్వరులు నిజరూపం దాల్సి జగతి ఉన్నంత వరకు మీ కీర్తి కలకాలం నిలుసుగాక అని మరి సత్యవర్మను సత్యవతిని పనిభూషణిని కూడా ఆశీర్వదించి కైలాసానికి వెళ్లారంట. ఆనాటి నుంచి మరి వారు ధర్మపురి రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నారు.
1: అవునవును.

ఆకాశవాణి కుతవడం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తిగీతాలు. 6:30 సుభాషితం సమర్పణ డాక్టర్ కపిల లక్ష్మణరావు. 6:35 రైతు సంవత్సరం కార్యక్రమంలో పంట మార్పిడి వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఐటీఐలలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గురించి కొత్తగూడెం గౌట్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ గోనెల రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం లేడీ విత్ ద ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్. అనంతరం చిత్రగీతాలు.

8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 9:30 ఏకచిత్రగానం, 10:03

ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించేందుకు మంచి మార్గం మాక్ టెస్టులు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట పైర్ల సాగు ఆవశ్యకత గురించి అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగంజల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఇంకా ఆకుకూరలు ఆరోగ్యం వివరాలు తెలుసుకుంటారు. అలాగే చిరుధాన్యాలలో సామలతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రసంగం వింటారు. 7:40 వికసిత్ భారత్. 8:00 కిన్నర లహరి. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి జై హింద్.